టెస్టింగ్ ఫ్రమ్ ద వేబీ స్టూడియో. టైమ్ ఈజ్ 5:40.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 12వ తేదీ ఈరోజు సోమవారం. వివిద్ భారతి నిలయంలో సమయం 5:58:45. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. శ్రోతలకు నమస్కారం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విజయవాడ ఉత్సవంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ ద్వారా నిన్న సందేశాన్ని విడుదల చేస్తూ ఈ ఉత్సవాలు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకని ఉద్ఘాటించారు. కళాకారులు, పారిశ్రామికవేత్తల అభ్యున్నతికి, పర్యాటక రంగ ప్రగతికి ఈ కార్యక్రమం మంచి అవకాశాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. విజయవాడ దుర్గగుడిలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసేలా దేవాదాయ, పర్యాటక శాఖలు, జిల్లా యంత్రాంగం కలిసి పనిచేయాలని సూచించారు. విజయవాడ కృష్ణాతీరంలోని పునమిఘాట్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం కాకవాడలో నిన్న నిర్వహించిన అడవితల్లి బాటా 2.0 కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజనుల సమగ్ర అభివృద్దికి అడవితల్లి బాట బాసటగా నిలుస్తుందని ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం జామి మండలంలో శాసనాపల్లి, పెద్దవేమలి మధ్య వంతెన నిర్మాణానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న శంకుస్థాపన చేశారు. శాసనాపల్లి, పెద్దవేమలి గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడ్డాయని ఆశాభావం వ్యక్తం చేశారు. meekosam.ap.gov.in వెబ్సైట్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజాము నుండి గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిన్న సాయంత్రం నిర్వహించారు. ఈ రోజు నుంచి ఈ నెల 20 వరకు ఉదయం రాత్రి వేళల్లో వాహన సేవలు జరగనున్నాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రిలో అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గాదేవి గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తోంది. మరి గాయత్రీదేవి అలంకార విశేషాన్ని ఈనాటి వందన కార్యక్రమంలో విందాం.
1: శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు ఆశ్రీధర శుద్ధ విధియ అమ్మవారు పంచముఖాలతో గాయత్రీదేవిగా మనకి దర్శనమిస్తున్నది. ముక్తామిద్రుమహేమణీలధవలక్షాయైర్ముఖై స్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధ రత్నమకుటాం.

ప్రదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. వేదాలకి ప్రతిరూపమైనటువంటి తల్లి వేదమాత గాయత్రి అమ్మవారు. పంచముఖాలతో సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని ధరించి అమ్మవారు హేమనీల ధవల వర్ణాలతో ప్రకాశించుతూ దర్శనమిస్తున్నది. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు కొలువుండై త్రిమూర్త్యాత్మకంగా అమ్మవారు వెలుగొందుతూ ఉంటుంది. అమ్మవారికి నివేదితం చేసేటటువంటి ప్రతి పదార్థము కూడాను గాయత్రీ మహామంత్ర సంప్రోక్షణతోనే నివేదితం చేయటం జరుగుతూ ఉంటుంది. అటువంటి జగన్మాతని దర్శించడం వల్ల జ్ఞానవృద్ధి కలిగి బ్రహ్మవర్చస్సు యశస్సు కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాల్లో చెప్తున్నది. అటువంటి దుర్గామాతని గాయత్రి స్వరూపంలో దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు.

వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేస్వితో. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తోంది. మరి గాయత్రీదేవి యొక్క ఆవిర్భావ విశేషాన్ని గురించి, గాయత్రి మంత్ర జప వైభవాన్ని గురించి క్లుప్తంగా ఈనాటి వందనా కార్యక్రమంలో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైనటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలందర్నీ కూడా ద్వేషించేవాడు. దైవలోకాన్ని పూర్తిగా జయించాలి అనేటువంటి కోరికతో 10,000 సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సును చేశాడు. తపోదీక్షలో ఉన్నటువంటి అరుణుడి శరీరం నుంచి ఉద్భవించినటువంటి అగ్ని ఆ వేణిమికి లోకాలన్నీ కూడా తపించిపోయాయి. దేవతలందరూ కూడా కలత చెందారు. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడగా అంతట బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అని పలికారు. అతడు తనకు మృత్యువే లేని జీవనం కావాలి అన్నాడు. అంతట బ్రహ్మదేవుడు ప్రకృతి ధర్మమైనటువంటి మరణం లేకుండా వరమివ్వటం అసాధ్యమని బ్రహ్మదేవుడు పలికాడు. మరేదైనా వరం కావాలంటే కోరుకో అని బ్రహ్మ అనగా, అంతటా ఆ రాక్షసుడు చతురాననా, మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కాని శస్త్రాల చేత గాని స్త్రీ పురుషులతో ఎవ్వరిచేత గాని రెండు కాళ్లగల ప్రాణిచేత గాని 4 కాళ్లగల జంతువు చేత గాని పంచభూతాలలో ఏ ఒక్కదాని చేత కాని నాకు మరణం లేకుండా వరమివ్వు అని కోరుకున్నాడు ఆ అరుణుడు అనేటువంటి అసురుడు. అంతట బ్రహ్మ తథాస్తు అని దీవించారు. బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షస సగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధమయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక అద్భుతమైన కీర్తన మీ అందరి కోసం వింటూ ఉండని వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం. మీ జయస్వితో మాట్లాడుకుంటున్నాం గాయత్రి మంత్రం యొక్క ప్రభావం గురించి, మహిమ గురించి. అంతటా ఆ అసురుడు గాయత్రి మంత్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు జపించిన తరువాత బ్రహ్మదేవుడి యొక్క వరగర్వంతో దేవతల లోకాలన్నీ కూడా ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధమవ్వమని కబురు చేశాడు. ఇంద్రుడు ఎంతగానో భయపడి బ్రహ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవా, ఏమిటి మాకీ పరీక్ష అని వేడుకోగా, వెంటనే వైకుంఠానికి, తర్వాత విష్ణువు, బ్రహ్మదేవులు కలిసి అందరూ కూడా కైలాసానికి చేరుకున్నారు. ధ్యానముద్రలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు వీరి మొరని ఆలకించి, ఆ రాక్షసుడు గాయత్రీ జప పారాయణుడని, అతడా గాయత్రీ జపాన్ని ఎప్పుడైతే మానుతాడో అప్పుడే తనని సంహరించే తరుణం ఆసన్నమవుతుంది అని చెప్పి సూచించారు. అంతవరకు అతన్ని వధించటం సాధ్యపడదు అని చెప్పగా, అందుకు తరుణోపాయం కోసం సాక్షాత్తు ఆ పరాశక్తిని ప్రార్థించవలసిందిగా పరమేశ్వరుడు సూచించారు. అంతట బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈశ్వరుని యొక్క సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుడి గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైనటువంటి బృహస్పతికి స్ఫురించింది. అంతట ఆ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుడి వద్దకు వెళ్లాడు. వచ్చిన బృహస్పతిని చూసి రాక్షసుడు సత్కారాలు చేసి నమస్కరించి, మునీంద్ర, నేను రాక్షసుడను కదా, మీరేమో దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకు గల కారణమేమి అని అడిగాడు అరుణుడు. అంతట బృహస్పతి ఒక చిన్న నవ్వు నవ్వి, రాక్షసరాజా, నీవు ఇలా అనటం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైనటువంటి గాయత్రీ దేవతను నిరంతరము నీవు ధ్యానిస్తూ ఉంటావు.

గురువులైనటువంటి దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రీదేవిని తనకు అభీష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద నుంచి సెలవు తీసుకున్నారు. మరి ఆ తర్వాత తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక అద్భుతమైన కీర్తన మీ అందరి కోసం.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పేలాగా అరుణుణ్ణి సంకల్పింపచేశారు బృహస్పతి. వచ్చిన

పని ముగిసిందని భావించి బృహస్పతి అరుణుడి వద్ద నుంచి సెలవు తీసుకున్నారు. గాయత్రి మంత్రాన్ని మానేసిన తరువాత ఈ కారణంగా అరుణుడు తేజోవిహీనుడై దుర్బలుడైపోయాడు. ఎందుకు కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. వరాభయకర శాంత కరుణామృత సాగర నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అని ఆ జగన్మాతను పలు విధాలుగా ప్రార్థించగా ఆ దేవివారి బాధలన్నీ తీర్చాలని సంకల్పించింది. అంతటా ఆ పరాశక్తి మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమ్యాకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల నుంచి భరించలేనటువంటి రోదన చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా భ్రమరాలన్నీ కూడా అంతటిగా ఆక్రమించాయి. ఇదంతా కూడా దేవి ఆజ్ఞానుసారం కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుణ్ణి, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి. ద్విపాద చతుష్పాద ప్రాణాల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు ఆరు పాదాల గల తుమ్మెద వల్ల మరణించాడు. తనను కనికరించమని రాక్షస బాధను నివృత్తి చేయమని కోరుకున్నటువంటి బ్రహ్మాది దేవతలందరికీ కూడా భ్రామరీదేవిగా పూజించేటువంటి అనుగ్రహాన్ని ఆ తల్లి భ్రమరాంబికగా భ్రామరీదేవతగా కరుణించింది. ఇలా ఆ జగన్మాత కథ వ్యాసమహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేజయుడు గాయత్రీదేవతను గురించి ఇంకా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని అదే జిజ్ఞాస వ్యక్తపరుస్తూ ఇలా అమ్మవారి మీద యొక్క భక్తిని తను ఇలా కొనసాగించాడు. ఇది గాయత్రి మంత్రం యొక్క ప్రభావం అన్నమాట. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని యొక్క యజ్ఞం పుష్కర క్షేత్రంలో మహాయజ్ఞాన్ని తలపెట్టగా ఆ యజ్ఞానికి ఆయన సతీమణి కాస్త ఆలస్యం చెయ్యగా యజ్ఞకాలం మించిపోతోంది, నియమాల ప్రకారం భర్త పక్కన భార్య ఉండాలి కాబట్టి బ్రహ్మదేవుడు సమయానికి గాయత్రి అనే గోపికను ఒక వివాహం చేసుకుని అక్కడ యజ్ఞ సమయంలో ఆయన పక్కన భార్యగా కొలువు తీర్చారు. తన స్థానంలో మరొకరు కూర్చోవటం చూసి ఎంతో కోపావేశాలకి లోనైనటువంటి ఆ తల్లి బ్రహ్మదేవునిపై అక్కడున్న దేవతలపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. అప్పుడు విష్ణువు, మహేశ్వరుడు తదితర దేవతల సర్దుబాటు చేయగా ఆ యజ్ఞవేదిక త్రిమూర్త్యాత్మ స్వరూపమైనటువంటి వేదమాతగా గాయత్రీదేవిగా ఆ దివ్యశక్తి సాక్షాత్కరించింది. అలా ఆ సమయంలో గాయత్రీదేవి యొక్క రూపంతో వేదాలన్నీ ఆమె నుంచి ఉద్భవించాయి. అందుకనే వేదమాతగా సకల మంత్రాలకు అధిదేవతగా గాయత్రీమాత పూజలందుకుంటోంది. పంచముఖి గాయత్రీదేవి యొక్క ఆవిర్భావం ఇలా జరిగింది. సో ఇది ఈనాటి వందన. మరి మీ అందరి కోసం పంచముఖి గాయత్రి అనేటువంటి అలంకార విశేష కీర్తన.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్, సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా సందర్భంగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0 పున్నమి ఘాట్లో రేపటి నుంచి జరిగే జాతీయ సరస్మేళను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్ట పర్యటన ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. కాగా సమీక్షలో పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ సరస్మేళపై పాత్రికేయులతో మాట్లాడుతూ
1: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో సక్సెస్ అయినటువంటి ఉత్పత్తులన్నీ ఇక్కడ డిస్ప్లే చేసి అదేవిధంగా లోకల్ గా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఇన్స్పైర్ చేసే విధంగా సక్సెస్ స్టోరీస్, బెస్ట్ ప్రాక్టీసెస్, మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పించే విధంగా చేయబోతా ఉన్నాం. సరస్మేళాకు వచ్చి ఆ మహిళలు చేసే వాటి అన్నింటినీ మీరు ప్రోత్సహించి అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ని టేస్ట్ చేసి గ్రామీణ మహిళలకి మనం ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు అందరూ సహకరించి సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్యమాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత భద్రత కల్పించామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ
2: నెల్లూరులో పేదలకు పట్టాభిషేకం కింద సర్వేపల్లి కట్టలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. దగ్గర దగ్గర 939 మందికి 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 22 ఎకరాల 31 సెంట్లు పట్టాలు ఇవ్వడం నేను చాలా ఆనందపడుతున్నా. బెనిఫిట్ పొందుతున్నటువంటి 923 మందికి మనస్ఫూర్తిగా అభినందనలు. రాబోయే రోజుల్లో మా అందరి ఆలోచన ఒకటే, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ.
0: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ఇప్పటికే సందర్శించామని భావించేవారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు వచ్చి చూడాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రముఖ పర్యాటక ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ విద్య సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. శ్రీశైల క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముద్దపప్పు బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని మాకినేని బస ఉపనయ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు రాష్ట హోంమంత్రి

0: మంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యమిచ్చామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కళాకారులకు కూడా మనం ఒక వేదిక క్రియేట్ చేశాం. 9 రోజుల్లో లోకల్ టాలెంట్, రాష్ట్రంలో ఉన్న టాలెంట్, దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. ఒక కంప్లీట్ ఫెస్టివల్ లాగా ఈ యొక్క విజయవాడ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయవాడ ఉత్సవ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రేట్ ప్రైడ్ లాగా ఉండాలి. విజయవాడ ఉత్సవ్ చూడడానికి రండని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా రేపటి నుంచి మీరు చెప్పుకుంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జీఎస్టీ సంస్కరణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తున్న ఎనమదుర్రు కాలువ పైవంతెనలకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వంతెనల అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ రహదారుల నిర్మాణంతో ఎనమదుర్రు కాలువకు ఇరువైపులా రవాణా సదుపాయాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా జుజ్జురాలరావుపేటలో సాగునీటి 11 ట్యాంకు నిర్మాణానికి మంగళితండాలో పంచాయతీ భవనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్టంలో విద్యుత్, తాగునీటి సమస్యలు అధికమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు రెండో పంట సాగు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాములపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానాములలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీశైలం ఎడవకాల్మ సొరంగ మార్గం పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని గ్రామాల్లో 74 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తేలకంటిగూడెం నుంచి తొరగల్ జంగమాయిగూడెం మీదుగా ముషంపల్లి వరకు, అలాగే చెట్ల చెన్నారం నుంచి చిన్న మాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటిలా విజయవాడ ఉత్సవ్ 2.0 ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

0: FM 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: సార్, రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
8: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
9: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
10: ఏమైందమ్మా అలా ఉంటే?
9: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
10: ఆ కావాలి.
9: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
10: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
11: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
12: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
11: కాసేపు ఉండొచ్చు కదా?
12: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
11: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
12: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
11: మీ తెలివి ముందు నాదేముందండి.
12: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.
13: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
14: ఏదో బాగానే ఉన్నానులే.
13: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
14: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
13: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
14: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
13: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
14: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
13: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
14: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
13: ఆఫ్ కోర్స్.
15: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
13: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హీ నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వశాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, 2 మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వశాఖ తీవ్రంగా ఖండించింది. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత, రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల

దాడులపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యాగాని, ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్ష్దీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఐఎండీ తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ ఐఓఎం తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు ఐఓఎం తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ, సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ,
దేశీయ క్రీడల ప్రదర్శన 2026

ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లో ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 MHz పై విత్ మీ JSV2. 7:17 7 సెకండ్ అయిపోయింది మన క్లాక్ లో టైం. కృష్ణమ్మ పరవళ్ల సాక్షిగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దివ్య సన్నిధి నుంచి వెల్లువడే భక్తి కాంతులతో మీ ఉదయం వేదస్వర నాదమై వెలుగొందాలని వేదమాత అయినటువంటి పంచముఖి గాయత్రీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సదా మన అందరిమీద ఉండాలని మనసారా కాంక్షిస్తూ

సంచారిణి, సకల లోక శివతారిణి, మధుర సారంగ తరంగిణీ.

ఆహా, ఇంత చక్కగా అమ్మవారిని కొనియాడాక అంతే అద్భుతమైన పాట వినకపోతే ఎలా? సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ తో మన కాఫీ టైం కి వెల్కమ్ చెప్పేద్దాం. అంటే దాన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిత్ భారతి FM 101.3 MHz బై మీ జే ఎస్వితూ.

లెజెండ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో. విజయవాడ ఎక్కడ చూసినా ఒక పండగేనండి. దానికోసం మరింత ప్రత్యేకంగా అందులోనూ నవరాత్రి వైభవంతో ఊరు వాడ అంతా కూడా కళకళ కళకళ కళలాడిపోతుంది అని అనటం అతిశయోక్తి కానే కాదు. ఇటుపక్క అమ్మవారిని దర్శించుకోవాలి అనేటువంటి ఆ యొక్క తృష్ణ, పక్కన కృష్ణ అండ్ ఇంతకన్నా భక్తుల శరణ ఘోషతో ఏం కావాలి బాస్, సచ్ ఎ వైబ్రెంట్ విజయవాడ. మరి విజయవాడ అంటేనే విజయాలకి వాడ కాబట్టి, సో విజయవాడకి విచ్చేసినటువంటి అందరి రిలేటివ్స్ తో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పండగ శోభతో మరింత పాజిటివ్ ఎనర్జీ మన అందరి సొంతం అవుతుంది, అవ్వాలి. అండ్ దాంతోపాటుగా బెజవాడ ఉత్సవ్ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సో అన్ని కార్యక్రమాలతో పాటు యంగ్స్టర్స్ కి కూడా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి బాయ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం. మిస్ అవ్వకుండా మీరు కూడా అందులో పార్ట్ అవ్వండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ఈనాటి మన కాఫీ టైంలో చాలా విషయాలు మాట్లాడుకుందామని చెప్పాను కదా, అందులో భాగంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ధైర్యశాలి గురించి, ఆయన జీవిత ప్రయాణాన్ని గురించి స్మరించుకుందాం. అధికారాన్ని ప్రశ్నించేటువంటి గళగర్జన ఆయన యొక్క కంఠం, ఆలోచనలను ఆయుధాలుగా మలచి సోషలిజానికి సరికొత్త నిర్వచనం చెప్పినటువంటి మహానాయకుడు, సప్తక్రాంతి అంటే ఏడు విప్లవాల సిద్ధాంతంతో భారత రాజకీయాల్లో సరికొత్త ఆలోచన ధోరణిని సృష్టించినటువంటి స్వాతంత్ర సమర యోధుడు, సోషలిస్ట్ తత్వవేత్త డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలని పునఃస్మరించుకుందాం. రామ్ మనోహర్ లోహియా గారు 1910 మార్చి 23న ఆధునిక ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో అక్బర్పూర్లో జన్మించారు. 1918లో ఆయన తన తండ్రి కలిసి ముంబై వెళ్లిపోయారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా

తండ్రి యొక్క లాలనలో పెరుగుతూ ఉన్నత పాఠశాల విద్యని పూర్తి చేశాడు. మెట్రికులేషన్ పరీక్షలో ఆయన పాఠశాలలోనే మొదటి స్థానాన్ని సాధించారు. ఆ తర్వాత 1927 సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ చదువుని పూర్తి చేసి 1929 సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యాసాగర్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ పట్టాని అందుకున్నారు. ఇంత వడివడిగా సాగినటువంటి ఆయన యొక్క జీవిత ప్రయాణంలో ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లినప్పటికీ లోహియా గారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి? అధికారాన్ని ఎలుగెత్తి అడగవలసినటువంటి అవసరం ఎందుకొచ్చింది? ఆయనని చుట్టుముట్టిన పరిస్థితులేంటి? ఆయన జీవిత విశేషాలేంటి? సో తెలుసుకుందాం ఇంకా చాలా విషయాలు. అంటిల్ దెన్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్ కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3 MHz బై.

చింతకాయల రవి మూవీ నుంచి సోను నిగమ్ మహాలక్ష్మి అయ్యర్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు. కాఫీ టైమ్ మీ జయస్మితో 7:30:50 అయిపోయింది. సో వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాం రామ్ మనోహర్ లోహియా గారి జీవిత విశేషాల గురించి. ఆయన వర్ధంతి సందర్భంగా 1929 రామ్ మనోహర్ లోహియా గారు ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లారు. అయితే లండన్లోని రాజకీయ వాతావరణం లోహియా గారి జాతీయవాద భావాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆయన ఆ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. జర్మనీలోని బెర్లిన్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ గారి భావాలతో ప్రభావితమై లోహియా గారు 1942 జరిగినటువంటి క్విటిండియా ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. అజ్ఞాతంలో ఉంటూనే రేడియో ద్వారా స్వతంత్ర పోరాట సందేశాలన్నీ కూడా ప్రజలకి చేరవేశారు. డాక్టర్ లోహియా గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప రచయిత కూడా, సిద్ధాంతకర్త కూడా. ఆయన రాసిన కొన్ని ప్రముఖ గ్రంథాలు, వ్యాసాల గురించి కూడా తెలుసుకుందామా? ది మాల్ అండ్ ది గవర్నమెంట్, కుల వ్యవస్థ నిర్మూలమైనటువంటి ఆయన చేసిన సామాజిక విశేషణాలు మరియు వర్గ పోరాటం గురించి రాసినటువంటి ప్రముఖ రచనగా ఇది నిలిచింది. దాంతోపాటు మార్క్సిజం అండ్ సోషలిజం, భారతీయ సోషలిజానికి మధ్య మార్క్సిజానికి గల తేడాలని వివరిస్తూ రాసినటువంటి సిద్ధాంత గ్రంథం. గిల్టీ మ్యాన్ ఆఫ్ ఇండియన్స్ పార్టిషన్, భారతదేశ విభజనకు గల రాజకీయ కారణాలని విశ్లేషించిన అత్యంత సంచలనాత్మకమైనటువంటి గ్రంథం గిల్టీ మ్యాన్ ఆఫ్ ఇండియాస్ పార్టిషన్. అలాగే ఫారెన్ పాలసీ, భారతదేశ విదేశీ విధానం ఎలా ఉండాలి అనే దానిపైన ఆయన చేసినటువంటి ప్రసంగాలు మరియు రచనా సంకలనం. వీటితో పాటుగా ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషలిస్ట్ పాలసీ, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఆర్థిక సామాజిక మార్పులపై ఆయన వెల్లడించినటువంటి అభిప్రాయాల సేకరణ ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషలిస్ట్ పాలసీ అనేటువంటి గ్రంథం అన్నమాట. మరి ఇన్ని గ్రంథాలు రచించినటువంటి ఆయన సప్తక్రాంతి అనేటువంటి విషయాన్ని కూడా అందించారు. సో మరి ఆ 7 విప్లవాల వెనుక ఉన్న అర్థాలేంటి, అవి కూడా తెలుసుకోబోయే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్.

ఎంఎస్ ధోని మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైం మీ జయస్వితో. ఈ పాటలోని సాహిత్యంలాగా ఎన్ని అడుగులు వేసినా ప్రతి అడుగుకి ఒక ప్రశ్నే. ప్రతి ప్రశ్నని ఆలోచన అనేటువంటి ఆయుధంతో, అక్షరం అనేటువంటి ఆయుధంతో ఆయన ప్రశ్నించి ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులకి కారణమయ్యారు రామ్ మనోహర్ లోహియా గారు. మరి జాతీయ ఉద్యమాల విషయానికొస్తే 1932-1947 వరకు, అంటే ఫ్రమ్ 1932-1947 జాతీయవాద ఉద్యమాన్ని, 1940-1942 వరకు యుద్ధ వ్యతిరేక ప్రయత్నాలని, 1942-1946 వరకు క్విటిండియా మూమెంట్, 1946 గోవా విప్లవ దినోత్సవంగా, 1947 కల్కత్తాలో శాంతి మిషన్, ఇలాంటి జాతీయవాద ఉద్యమాలన్నింటికీ కూడా ఆయన చేపట్టారు. అండ్ 1963 లోహియా గారి యొక్క సప్తక్రాంతి, అంటే ఏడు విప్లవాలు అనేటువంటి ఒక ఆలోచనని ఆయన ప్రతిపాదించారు. అసలు ఏంటి ఏడు విప్లవాలు, ఏ విధంగా ఇవి సమాజానికి, భారతదేశ పురోగమనానికి నాంది పలుకుతాయి అనేటువంటి విషయానికొస్తే, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, ఈక్వాలిటీ, అలాగే రంగు ఆధారిత అసమానతల యొక్క నిర్మూలన, అసమానతల్ని సంపూర్ణంగా సమాజంలో నిర్మూలించడం, జాతీయ స్వేచ్ఛ లేదా విదేశీ ప్రభావం అంతం కావటం, ఉత్పత్తి యొక్క పెరుగుదల ద్వారా ఆర్థిక సమానత్వం, వ్యక్తిగత జీవిత గోప్యతను సామూహిక ఆక్రమణల నుంచి రక్షించటం, మరియు ఆయుధాలపై పరిమితులు, ఇవన్నీ కూడా భారతదేశ పురోగమనానికి నాంది పలికే విషయాలు. అండ్ ప్రతి పాయింట్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క సమాన హక్కుని తెలిసేలాగా, సమాజంలో ఇరువురి పాత్ర సమానమని తెలియజేసే విధంగా, ప్రతి దాంట్లో కూడా వ్యక్తిగతంగా కాని లోపాలని ఆమోదించి గాని మనుషుల్ని ఎప్పుడూ కూడా మనం ట్రీట్ చెయ్యకూడదు అనేటువంటి వాటిని ఎత్తిచూపుతూ, వీటన్నింటినీ శాశ్వతంగా నిర్మూలించే దిశగా వేసినటువంటి అడుగులే ఏడు విప్లవాలు. అదే సప్తక్రాంతి ఆఫ్ రామ్ మనోహర్ లోహియా. అధికారాన్ని ప్రశ్నించేటువంటి ధైర్యాన్ని, పేదరిక నిర్మూలనకు స్పష్టమైన మార్గాన్ని చూపించారు.

వచ్చిన లోహియాగారి ఆలోచనలు కేవలం ఒక కాలానికో ఒక వర్గానికో మాత్రమే పరిమితం కావు. అవి నిరంతరం వెలిగే విజ్ఞాన దీపాలు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఆయన వేసిన పునాదులు నేటికీ ఏటికీ భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచీలు అని అనటం అతిశయోక్తి కానే కాదు. అలాగే ఆయన అందించినటువంటి సప్తక్రాంతి స్ఫూర్తితో మనమందరం కూడా సమాజ శ్రేయస్సుకై అడుగులు వేద్దాం. భారతావనికి ఆయన చేసిన సేవలకు హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ, ఇది రామ్ మనోహర్ లోహియా గారి యొక్క జీవిత విశేషాలు ఆయన వర్ధంతి సందర్భంగా. మరి ఇంతటి జాతీయ భావాన్ని అందరిలో నెలకొల్పినందుకు మనం కూడా వందే మాతరం అనాల్సిందే బాస్.

0: ఖరీదనే శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సీతారామం ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు కాఫీ టైమ్ విత్ మీ జేఎస్వితో. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ స్పెషల్ డే కూడా ఉంది. ఏంటబ్బా అంత స్పెషల్? మామూలు స్పెషల్ కాదు బాస్. సరే కానీ ఇంతకీ ఆ స్పెషల్ ఏంటి జేఎస్వి? భిన్న సంస్కృతుల యొక్క సంగమం. భారతదేశం అంటేనే అద్భుతమైనటువంటి భిన్న సంస్కృతులు సంప్రదాయాలు ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక, రైట్? భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయినటువంటి మానవ సమాజ సౌందర్యం మనది. ప్రపంచంలోని వివిధ జాతులను, భాషలను, సంప్రదాయాలను ఒకే వేదిక మీద గౌరవించుకుంటూ మనుషుల మధ్య దూరాన్ని చెరిపేసి సాన్నిహిత్యాన్ని పెంచేటువంటి సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం అన్నమాట, డే ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ. అండ్ దీనికి సంబంధించి ఒకే ప్రపంచం అనేటువంటి ఒక అద్భుతమైన ఆలోచన ధోరణితో, అనేక సంస్కృతులు అనేటువంటి నినాదంతో మానవ హృదయాలను కలిపే ఈ సుందర దినోత్సవం ఏమిటి దీని యొక్క గొప్పతనం?

మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ కల్చరల్ డైవర్సిటీ గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి విషయం. సో అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దీని వెనుక ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన విషయాల గురించి కూడా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తోంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఈగా నుంచి వింటున్నారు. సో వెల్ మరి 7:54 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా బాస్, సాంస్కృతిక వైవిధ్యం పట్ల గౌరవ దినోత్సవం. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కల్చరల్ రెస్పెక్ట్ డే గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రోజుని ఎందుకు ప్రతిపాదించారు అంటే సాంస్కృతిక వైవిధ్యం పట్ల గౌరవం పెరగటానికి. అంటే ఈ పండుగను ప్రధానంగా అర్జెంటీనా మరియు కొన్ని ఇతర లాటిన్ అమెరికా దేశాల్లో జరుపుకుంటారు. మొదట్లో దీనిని డియా డిలా రజా, ఈ జాతి యొక్క దినోత్సవంగా పిలుచుకునేవారన్నమాట. కానీ 2010లో అర్జెంటీనా ప్రభుత్వం దీని పేరును మార్చి వలస రాజ్యాల స్థాపన కంటే అక్కడి స్థానిక గిరిజన తెగలు వారి యొక్క సంస్కృతులు మరియు దేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతుల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించడం కోసం ఈ రోజుని 12 అక్టోబర్ నిర్ధారించారన్నమాట. డే ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ కల్చరల్ డైవర్సిటీ అని చెప్పి. అండ్ దాంతో పాటుగా మనం ఐక్యరాజ్య సమితి

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దినోత్సవం కూడా ఉంది. ప్రతి సంవత్సరం మే 21న మనం జరుపుకుంటాం అన్నమాట. వివిధ సంస్కృతుల మధ్య అపార్థాలను తొలగించి శాంతి మరియు స్థిరమైన అభివృద్ధి సాధించడానికి యునెస్కో వారు దీన్ని ప్రతిపాదించారన్నమాట. సో కల్చరల్ డైవర్సిటీ డే, వరల్డ్ కల్చరల్ డైవర్సిటీ డే. మరి ఇలా సాగుతున్నటువంటి ఈ తరుణంలో సో ఈ రోజుకి ఇంకొకరికి కూడా చాలా గొప్ప సంబంధం ఉంది. ఎవరో తెలుసా? ఆ ఇంకొకరు క్రిస్టోఫర్ కొలంబస్, అమెరికాను కనుగొన్న జ్ఞాపకార్థంగా సో దియా డి లాజా రజా అనేటువంటి పేరుతో పిలుచుకుంటారు. సో దాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున సాంస్కృతిక వైవిధ్యం పట్ల గౌరవ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ అన్నమాట. సో ఇది ఈ రోజుకి సంబంధించిన, అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ కల్చరల్ డైవర్సిటీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బాస్. మరి ఇంకా చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి. మరి ఈ కాఫీ టైంకి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో తడ బై బై చెప్పేసేద్దామా? సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి FM 101.3 MHz బై మీ జేఎస్వి తో.

బ్యూటిఫుల్ సాంగ్, రైట్? ఎలాంటి సంస్కృతి అయినా, ఏ పరిచయమైనా మొదలయ్యేది చిన్న చిరునవ్వుతోనే. సో కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. 8 గంటలు దాటిపోతుంది సో మన క్లాక్లో టైం, మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. నెల్లూరు నగరంలో సర్వేపల్లి కట్ట ప్రాంతంలో నివాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలు కల్పించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద యనమదుర్రు కాల్వ పైవంతులకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ సరస్మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం 1,944.43 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024-25 ఖరీఫ్ నుంచి 2025-26 రబీ వరకు 284,000 మెట్రిక్ టన్నులకు పైగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపట్టి రవికుమార్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రేపల్ల మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన వెంకటాద్రి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా భక్తులు ఆన్లైన్, ఆఫ్లైన్ జీపీఎస్ విధానంలో తిరుమలలో మ్యాప్ చేసిన 100కు పైగా ప్రదేశాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వీతు. 8:09 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ గుడ్ మార్నింగ్ విజయవాడ. గుడ్ మార్నింగ్ విజయవాడలో చాలా విషయాలు మాట్లాడుకోబోయే ముందు మార్కెట్ రేట్స్ అయితే ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గోల్డ్ రేట్ విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చి 15,141 రూపాయలుంది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 13,879 రూపాయలు. 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చేసి 11,356 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాస్. అండ్ కమింగ్ బ్యాక్ టు పెట్రోల్ అండ్ డీజిల్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే 117.25 పైసలు పెట్రోల్ ధర ఒక లీటర్ అండ్ డీజిల్ ధర 104.96 పైసలు. అలాగే సిఎన్జి గ్యాస్ ధర 91 రూపాయలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
3: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
2: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
3: आज ही www.pjportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
2: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की సమాధానం దీదీ.
4: LIC వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

8:12 అయిపోయింది మన క్లాక్ లో టైం. ఎస్, మరి నేను చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పి. ఇంట్రెస్టింగ్ విషయం మాత్రమే కాదు, దాని వెనకున్న ఎంతో అద్భుతమైన పరిజ్ఞానాన్ని గురించి కూడా తెలుసుకుందాం. సో ఏంటి ఆ అద్భుతమైన విషయం అంటే, అద్దం వెనక దాగి ఉన్నటువంటి సైన్స్ మర్మాన్ని ఛేదించి విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశపు మొట్టమొదటి ఆప్టికల్ గ్లాస్ ను ఆవిష్కరించిన విజ్ఞాన భాస్కరుడు, సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ గా భారతీయ పరిశోధనా రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేసిన మహోన్నత శాస్త్రవేత్త డాక్టర్ ఆత్మారాం గారి జయంతి ఈరోజన్నమాట. ఎంతో సరళమైనటువంటి జీవితంతో అత్యుత్తమమైనటువంటి ఆలోచనలతో భారతీయ గాజు మరియు సెరామిక్ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లినటువంటి ఆ మహనీయుని స్ఫూర్తిదాయకమైనటువంటి జీవిత ప్రస్థానాన్ని గురించి కొన్ని విషయాలు ఈనాటి మన గుడ్ మార్నింగ్ విజయవాడలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక అద్భుతమైన సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్.

ఆది పురుష్ మూవీ నుంచి మెలోడియస్ మ్యాజిక్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. సో వెల్, మరి మనం మాట్లాడుకుందామని చెప్పాను కదా, సైంటిస్ట్ గురించి, ఆత్మారాం గారి యొక్క జీవిత విశేషాలను గురించి. ఆయన అక్టోబర్ 12, 1908 ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బిర్జోన్ జిల్లా పిలానా అనేటువంటి ఒక గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు లాలా భగవాన్ దాస్. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆయనలో ఉన్నటువంటి తపన జ్ఞానజ్యోతిలాగా సాధించాలి అనేటువంటి పట్టుదల ఆయనని ముందుకి నడిపించింది. ఆత్మారాం గారు ట్యూషన్స్ చెప్పుకుంటూ చదువుకున్నారు. అలాగే అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ప్రముఖ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ఆర్ ధార్ ఆధ్వర్యంలో 1936 డిఎస్సి డిగ్రీని సాధించారు. మరి వృత్తిపరంగా ఆయన ఏ పదవులు నిర్వర్తించారు? ఇలా ఆయన విద్యాభ్యాసం పూర్తయిన సందర్భంగా కోల్కత్తాలో ఉన్నటువంటి సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిజిసిఆర్ఐ వ్యవస్థాపక డైరెక్టర్గా ఆయన బాధ్యతల్ని స్వీకరించారు. అలాగే సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ 21 ఆగస్టు 1966 ఆయన సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా కూడా ఆయన సేవలందించారు. 1977 నుంచి 1983 కేంద్ర కేబినెట్ మరియు భారత ప్రధానమంత్రికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ముఖ్య శాస్త్రీయ సలహాదారుడిగా ఆత్మారాం గారు వ్యవహరించారన్నమాట. మరి ఇన్ని పదవులు, ఉన్నత పదవులు నిర్వర్తించి ఇన్ని సేవలు చేశారు కదా, ఆయన చేసినటువంటి ఆవిష్కరణల గురించి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇంకొక మంచి సాంగ్ మీ అందరి కోసం వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. సో వెల్, మరి సైంటిస్ట్ ఆత్మారాం గారి యొక్క జీవిత విశేషాలని పురస్కరించుకుంటున్నాం. మరి శాస్త్రీయంగా ఆయన చేసినటువంటి ఆవిష్కరణల విషయానికి వస్తే, ఆప్టికల్ గ్లాస్ ఆవిష్కరణ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రక్షణ రంగానికి, అంటే సైనిక అవసరాల కొరకు టెలిస్కోప్, బైనాకులర్, ఇందులో వాడేటువంటి ఆప్టికల్ గ్లాస్ ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేసి ఘన విజయాన్ని సాధించారు. అప్పటి వరకు ఈ యొక్క సాంకేతికత కేవలం కొన్ని విదేశాలకు మాత్రమే పరిమితమైంది. అండ్ అలాగే పేటెంట్ల విషయానికి వస్తే, గ్లాస్, సిరామిక్ మరియు మైకా రంగాలలో ఆయన పేరిట సుమారుగా 23 జాతీయ, అంతర్జాతీయ పేటెంట్స్ ఉన్నాయి. వాటితో పాటుగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫోమ్ అన్నమాట, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశంలో అందుబాటులో ఉన్న వనరులతోనే అగ్నిమాపక యంత్రాలలో వాడే నాణ్యమైనటువంటి ఫోమ్ ని కూడా ఆయన అభివృద్ధి చేశారు. ఇలా సోలార్ ఎనర్జీ రీసెర్చ్ 1970లలోనే భారతదేశంలో పర్యావరణ రహిత నేషనల్ సోలార్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్ని ఆవిష్కరణలు, ఎన్ని సేవలు, ఇవన్నీ కూడా భారతదేశానికి అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి శాస్త్రవేత్త. అందుకనే భారత ప్రభుత్వం 1959 పద్మశ్రీ పురస్కారంతో ఆయనని గౌరవించింది. అలాగే 1959 శాంతిస్వరూప్ పట్నాగర్ పురస్కారంతో సత్కరించింది. ఆయన జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి

జాతీయ హిందీ సంస్థాన్ ప్రతి సంవత్సరము శాస్త్రీయ సాంకేతిక రంగాలలో హిందీ రచనలు చేసేవారికి ఆత్మారాం అవార్డుని అందజేస్తోందన్నమాట. సో పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకూడదు, దేశానికి సామాన్యులకు ఉపయోగపడాలని నమ్మినటువంటి నిజమైన స్వదేశీ శాస్త్రవేత్త డాక్టర్ ఆత్మారాం గారు. విదేశాలపై ఆధారపడకుండా మన సొంత కాళ్లపై నిలబడేలా ఆయన వేసినటువంటి శాస్త్రీయ బాటలు ఎప్పటికీ చిరస్మరణీయమైనవి. ఆ మహనీయుని మేధస్సును, ఆయన అందించినటువంటి ఆవిష్కరణలను స్మరించుకుంటూ సైన్స్ రంగంలో భారత్ను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి యువతకి ఆయన యొక్క స్ఫూర్తి అందిపుచ్చాలని మనసారా కోరుకుంటూ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. సో ఇది సైంటిస్ట్ ఆత్మారాం గారి యొక్క జీవిత విశేషాలు ఆయన జయంతి సందర్భంగా. So stay tuned and enjoy listening to Good Morning Vijayawada, me, J.S.V. Too.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ దేవరా నుంచి వింటూ ఆనందిస్తున్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ. వెల్, సో ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ డే గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు అమ్మవారికి దర్శనానికి వెళ్లేటువంటి భక్తులంతా కూడా చాలా చాలా సేఫ్గా హ్యాపీగా వెళ్ళండి. అట్ ద సేమ్ టైం కొంచెం వాతావరణం ఎండ ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ క్యారీ వాటర్ బాటిల్స్ విత్ యూ. మనకి క్యూ లైన్లలో మంచినీళ్ల సరఫరా ఉంటుంది. అండ్ దానికంటే ముందు చిన్నపిల్లలతోనూ అండ్ పెద్దవాళ్ళు కాస్త వెళ్లేటప్పుడు దయచేసి మీ వాటర్ బాటిల్స్ ని క్యారీ చేయండి. వాటితో పాటుగా మీరు కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు క్యూ లైన్లలో చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ

రద్దీ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి భక్తుల యొక్క శరణుఘోషతో చిన్నపిల్లల్ని కొంచెం చూసుకుంటూ గమనించుకుంటూ మీరు క్యూ లైన్లో ముందుకు సాగండి. అండ్ ఈ ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కడైనా, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు తప్పిపోయినట్లయితే వాళ్ల యొక్క వివరాలని మొబైల్లో ఉన్నటువంటి దసరా 2026 అనేటువంటి యాప్లో గనక మనం రిజిస్టర్ చేస్తే అవి డైరెక్ట్గా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి చేరుకుంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రచార కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మైకులకు ఆ సమాచారం చేరుతుంది. అన్ని ప్రచార కేంద్రాలకి ఆ సమాచారం చేరటమే కాకుండా దాని ద్వారా చిన్నపిల్లల యొక్క ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పచెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అంత దూరం వెళ్లే కన్నా ముందు మనతో వచ్చిన వాళ్ళని కాస్త గమనించుకుంటూ ఒకే లైన్లో కొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్ళండి. అండ్ దాంతో పాటుగా వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. పెద్దవాళ్లు కాస్త నిదానంగా క్యూ లైన్లలో నడిచేటప్పుడు ప్రశాంతంగా నడవండి. తోపులాట లేకుండా వెళ్తే సంతోషంగా చూసి అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రలవుదాం. సో వెల్, మరి ట్రాఫిక్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి డెస్టినేషన్స్ కి వెళ్లే వాళ్ళు కాస్త ముందుగా బయలుదేరితే చాలా చాలా మంచిది బాస్. అండ్ దాంతో పాటుగా హెవీ స్పీడ్ లో కాకుండా కొంచెం మీడియం స్పీడ్ లో డ్రైవ్ చేస్తూ ఉండండి. అండ్ దయచేసి బయలుదేరేటప్పుడు అట్ ద సేమ్ టైం సందుకి టర్నింగ్ తిరిగేటప్పుడు హార్న్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంది నడుస్తూ ఉంటారు, పాసింజర్స్ వస్తూ ఉంటారు, రోడ్ మీద వెళ్తూ ఉంటారు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం మనం కూడా జాగ్రత్త వహించి డ్రైవ్ చేస్తే బాగుంటుంది. అండ్ వేర్ యువర్ హెల్మెట్, అస్సలు మర్చిపోద్దు. ఓకే, సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు దీనికి సంబంధించి. ఇప్పుడైతే ఇంకొక మంచి మాస్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, హుక్ స్టెప్ బాయ్స్.

మణిశంకర్ వరప్రసాద్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మరి హుక్ స్టెప్ కి హుక్ అయిపోయారా బాస్. మరి అలానే కాస్త ముందుకి సాగుతూ ఇంకొక ఇంట్రెస్టింగ్ డే గురించి కూడా మాట్లాడుకుందామా. నాకెందుకో ఈ పాట పాడాలనిపిస్తుంది. కొలంబస్ కొలంబస్ చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి, ఏ సెలవు సెలవు సెలవు అనుకొని కొత్త జీవి నీకు. ఈ పాట రెహమాన్ మ్యాజిక్ లో జీన్స్ సినిమాలో చాలా బాగుంటుంది, కానీ అది ఇప్పుడు ఎందుకు

ఎందుకు? నేను చెప్తాగా, అన్వేషణకు హద్దులు లేవని, అలసిపోని ప్రయాణమే విజయాన్ని అందిస్తునని చాటి చెప్పినటువంటి రోజు బాస్ ఈ అక్టోబర్ 12. అబ్బో, ఇంతకీ ఏంటో ఆ స్పెషల్? దిశ తెలియని సముద్ర ప్రయాణంలో అడుగుపెట్టి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ జ్ఞాపకార్థంగా జరుపుకునే కొలంబస్ డే ప్రత్యేకమైనటువంటి విషయాలను అందిస్తోంది. సో మరి ఏంటి డే స్పెషల్ అంటే, భారతదేశాన్ని కనుగొనాలి అనేటువంటి తపనతో బయలుదేరి ప్రపంచ పటంలో కొత్త దారులను చూపినటువంటి ఆ చారిత్రక ప్రయాణ విశేషాలే ఈ కొలంబస్ డే అన్నమాట. సో పాఠ్య పుస్తకాల్లో కొలంబస్ అమెరికాను కనుగొన్నారు అని ఉన్నప్పటికీ, ఆయన కంటే దాదాపు 500 సంవత్సరాల క్రితమే, అంటే సుమారు క్రీస్తుశకం 1000 లోపు, లీఫ్ ఎరిక్సన్ అనే వైకింగ్ నావికుడు ఉత్తర అమెరికా ఖండంలోకి అడుగుపెట్టాడు. అంతేకాదు, కొలంబస్ ప్రయాణించే నాటికే అక్కడ కోట్లాది మంది స్థానిక గిరిజనులు అంటే నేటివ్ అమెరికన్స్ నివసిస్తున్నారు. అసలు ఆయన కాలు మోపింది అమెరికా ఖండంలో కాదు బాస్, మరి ఎక్కడబ్బా? ఏం చేశారు తెలుసుకుందాం. కొలంబస్ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, కానీ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో మనమున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడలో అని మాట్లాడుకుంటున్నాము. క్రిస్టోఫర్ కొలంబస్, కొలంబస్ డే సంబంధించి చాలా విషయాలు. కొలంబస్ తన జీవితంలో 4 సార్లు, అంటే 1492 నుంచి 1502 మధ్య కాలంలో అట్లాంటిక్ సముద్ర ప్రయాణం చేశారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ప్రస్తుత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రధాన భూభాగంపై అడుగు పెట్టలేదు. ఆయన కేవలం కరేబియన్ దీవులు, అంటే బహమాస్, క్యూబా, హైతి మరియు సెంట్రల్ సౌత్ అమెరికా తీర ప్రాంతాలను మాత్రమే సందర్శించారు. ఇండియా అనుకుని చేసినటువంటి అతిపెద్ద పొరపాట లేదా తడబాట. స్పెయిన్ నుంచి బయలుదేరినటువంటి కొలంబస్ గారి యొక్క లక్ష్యం భారతదేశాన్ని సముద్ర మార్గం ద్వారా కనుగొని సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని చేయడం అన్నమాట, అంటే స్పైసెస్ కి సంబంధించి. సో భూమి చుట్టుకొలతను లెక్కించడంలో ఆయన చేసిన చిన్న మ్యాథమెటికల్ ఎర్రర్ వల్ల కరేబియన్ దీవులకు చేరుకొని దాన్నే ఇండియా అని భావించారు. అందుకనే అక్కడ స్థానిక ప్రజలను నేటికీ కూడా రెడ్ ఇండియన్స్ అని పిలుస్తారు. జీవిత చరమాంకం వరకు తాను ఆసియాకే వెళ్లలేకపోయానని కొలంబస్ నమ్మేవారన్నమాట. సో ఈ చరిత్రలో కొలంబస్ ప్రయాణించినటువంటి 3 ప్రసిద్ధ నౌకల పేర్లు, అంటే ఆయన వెళ్లినటువంటి నౌకల పేర్ల విషయానికి వస్తే నీనా, పింటా, శాంతా మారియా అన్నమాట. సో నీనా, పింటా అనేవి నావికులు పెట్టినటువంటి ముద్దు పేర్లు. కానీ నీనా అసలు పేరు వచ్చి శాంతా క్లారా. సో ఈ యొక్క నావల మీద ఆయన యొక్క ప్రయాణం సాగింది. సో ఇది ఈ కొలంబస్ డే వెనక ఉన్నటువంటి హిస్టరీ అన్నమాట. సో మరి కొలంబస్ గురించి ఇంత మాట్లాడుకున్నాక ఆ పాట వినకపోతే అస్సలు ఏం బాగుంటుంది బాస్. అందుకనే ఈ బ్యూటిఫుల్ సాంగ్ జీన్స్ మూవీ నుంచి మీకోసం ప్లే చేయడానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. గుడ్ మార్నింగ్ విజయవాడ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి జాగరూకంగా.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. జాతీయ అజీవికా సరస్ మేళను ఈ సంవత్సరం విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 15న అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామిక ఉత్పత్తులకు చెందిన 576 స్టాళ్లను పొన్నమీ ఘాట్లో ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ ఉత్సవ్ సరస్సు మేళ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షిస్తూ విజయవాడ ఉత్సవ్ 2.0 పొన్నమీ ఘాట్లో రేపటి నుంచి జరిగే

జాతీయ సరస్ మేళాను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు. రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం 1,944.43 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. కందులు, శనగలు, మినుములు, పెసలతో పాటు ఇతర పంటల కొనుగోళ్ల ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లాలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్ నిన్న పర్యటించి రేపల్లె మండలంలో మొత్తం 144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. తీర ప్రాంత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్ప వద్ద యనమదుర్రు కాలువపై వంతెనల నిర్మాణానికి అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన 3 రోజుల స్పెయిన్ పర్యటన ముగిసింది. స్పెయిన్లోని సెవిల్లే నగరంలో జరిగిన టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని రాష్ట పర్యాటక అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో 9:04 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఎప్పటిలాగానే ఈనాటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలని అందరం కూడా అంగరంగ వైభవంగా పురస్కరించుకుంటూ అందులో భాగంగా 2వ రోజైనటువంటి ఈ రోజున పంచముఖి గాయత్రీదేవి అవతారంలో ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. కృష్ణా నదీతీర విలాసిని శ్రీ ఇంద్రకీలాద్రి స్థిరవాసిని అయినటువంటి ఆ యొక్క ముగురమ్మల మూలపుటమ్మ ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చిస్తున్నారు. మరి ఈ అలంకారం అవతారం వెనక ఎంతో విజ్ఞానము శాస్త్రము కూడా దాగుంది. అసలు గాయత్రి అంటే అర్థమేంటి, గాయత్రి మంత్రం వెనుక ఉన్నటువంటి పరమార్థమేమిటి, అండ్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన విశేషాలని ఈనాటి జోరుగా హుషారుగా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు

9:10 దాటి అలా పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. మరి మనం మాట్లాడుకుంటున్నాము గాయత్రి దేవి అలంకార విశేషాల వెనక ఉన్నటువంటి విజ్ఞానాన్ని గురించి, మరియు శాస్త్రం అందించేటువంటి జ్ఞానాన్ని గురించి. గాయత్రి అంటే అర్థమేమిటి? గయాం త్రాయతి ఇతి గాయత్రి. గయాం త్రాయతి ఇతి గాయత్రి అంటే ప్రాణమును రక్షించేటువంటి తల్లి అని ఆదిశంకరుల వారి యొక్క భాష్యం. గయాం అంటే ఇక్కడ ప్రాణము అని అర్థం. ప్రాణాన్ని రక్షించే తల్లి గాయత్రీదేవి. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో కూడినటువంటి శ్రీమద్ రామాయణం చదవలేకపోయినప్పటికీ 24 అక్షరాలతో కూడిన గాయత్రి మంత్రాన్ని గనక పఠిస్తే రామాయణం చదివినంత

గొప్ప పుణ్యము శక్తి లభిస్తుంది అని కొనియాడారు. అందుకనే మనకి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణ శ్లోకాలు కూడా 24,000, గాయత్రి మంత్రంలోని అక్షరాలు 24. మరి గాయత్రీదేవి యొక్క రూపవర్ణన ఎలా చెప్పబడింది? గాయత్రీదేవి యొక్క రూపవర్ణన విషయానికొస్తే, ముక్తావిద్రుమ హేమ నీల ధవళ ఛాయైర్ ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయం కుశ కశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతిం భజే అని ఈ ధ్యాన శ్లోకంలో వేద ప్రామాణికంగా గాయత్రీదేవి యొక్క రూపనని వర్ణింపబడిందన్నమాట. వేద ప్రామాణికంలో చెప్పబడినటువంటి గాయత్రీదేవి యొక్క రూప వర్ణన వెనక ఎంతో తత్వం, అర్థం, జ్ఞానం, పరమార్థం దాగుంది. పంచముఖాలు, ముక్త అంటే ముత్యపు వర్ణం కలిగినటువంటి ముఖము అని అర్థం. విద్రుమ అంటే పగడపు వర్ణము అని అర్థం. అలాగే హేమ అంటే బంగారు వర్ణము, నీల నీలవర్ణము, ధవళ అంటే తెల్లరి వర్ణము. ఇలా పంచవదనములతో కూడినటువంటి తల్లి పంచభూత తత్వములను సూచిస్తుంది అని చెప్పగానే చెప్తుంది. మరి గాయత్రీదేవి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఇంకొక అద్భుతమైనటువంటి పాట, సో వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై.

జగద్గురు ఆదిశంకర ఈ మూవీ నుంచి రంజిత్ పాడినటువంటి పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగా మీ జేఎస్వి తో 9:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాము గాయత్రీదేవి అలంకారం వెనక ఉన్నటువంటి విశిష్టతని గురించి. పంచముఖాలతో ఆ తల్లి యొక్క కృప ఏ విధంగా ఉంటుందో, వేద ప్రామాణికంగా వర్ణింపబడినటువంటి ఆ తల్లి రూపాన్ని

ఆ వర్ణాల వెనక ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకున్నాం కదా. మరి గాయత్రీదేవి ఈ తల్లి త్రినేత్రి అంటే మూడు కన్నులు కల అమ్మ అని అర్థం. మరి ఈ మూడు కన్నులు కూడా మూడు సంధ్యలకు ప్రతీతి, ప్రాతః మధ్యాహ్న అలాగే సాయం సంధ్య అన్నమాట. దిశ దిక్కులతో కాంతి ప్రసరించి 10 చేతులు కలిగి ఉన్నటువంటి తల్లన్నమాట. ప్రాతః మధ్యాహ్న సాయం సంధ్యలతో పాటుగా దిశ దిక్కులలో కాంతిని ప్రసరిస్తూ 10 చేతులు కలిగి ఉన్నటువంటి ఆ తల్లి యొక్క రూపం త్రిశక్తి స్వరూపం. గాయత్రి అంటే త్రిశక్తి రూపం అని అనుకున్నట్టుగానే ప్రాతకాలంలో అమ్మవారు గాయత్రిగాను, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యకాలంలో సరస్వతిగాను ఆ తల్లిని ఆరాధన చేస్తారన్నమాట. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు ఈ అమ్మవారి రూపంలో కొలువుంటారని పురాణాల్లో చెప్పబడినటువంటి విశేషం. మరి గాయత్రి మంత్రం విషయానికొస్తే తెలుసుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక అద్భుతమైన కీర్తన వింటూ ఆనందిస్తూ ఉండండి. వివిధ్ భారతి FM 101.3 MHz పై.

0: కొన్ని కీర్తనలు ఎన్ని మార్లు విన్నా తనువు ఆనందంతో పులకరించిపోతుంది. నిజంగా సంస్కృతంలో రచించినటువంటి ఈ కీర్తన ముత్తుస్వామి దీక్షితారు వారిది. సో వింటూ ఆనందిస్తూ ఉన్నారు జోరుగా హుషారుగా. ఎంతైనా ఆ జగజ్జనని ఆడించేటువంటి ఆటే కదా, ఆ జగజ్జనని చేతిలోని కీలుబొమ్మలవే కదా మనమంతా కూడా. సో మహామాయ రూపమైనటువంటి ఆ యొక్క అమ్మవారి కీర్తన వింటూ ఆనందించారు కదా. మరి గాయత్రి మంత్రం, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి జయస్వి గాయత్రి మంత్ర విశిష్టత గురించి, శక్తి గురించి? పొద్దున అరుణుడు అనేటువంటి ఒక అసురుడిని ఎలా అంతమొందించింది ఆ తల్లి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఇంకా ఏంటి ప్రత్యేకం గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకత? ఆ ఒక్క అంశానికి మాత్రమే చెందింది కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సువః అని మొదలవుతుంది. సో ఇలా ప్రారంభమైనటువంటి ఆ యొక్క మంత్రము ఉపనయన సంస్కార భాగంలో తండ్రిచ్చే బ్రహ్మోపదేశం ద్వారా అందరూ కూడా పొందుతారు. ఇక్కడ తండ్రిచే ఉపనయన సంస్కారంలో భాగంగా బ్రహ్మోపదేశం ద్వారా పొందటం అనేది బ్రహ్మచర్యానికి ప్రతీతి, సాధనా శక్తికి ఒక మార్గం. బ్రహ్మచర్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆటోమేటిక్ గా బ్రహ్మచారిణి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మరి ఈ యొక్క గాయత్రి మంత్రం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంతకన్నా స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు జోరుగా హుషారుగా విత్ మీ జేఎస్వి.
1: ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
2: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను.

0: అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
1: తొమ్మిది గంటల 31:15 మన క్లాక్ లో టైం. ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము గాయత్రి.

సో ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం అని అంటాం కదా, అక్కడ సవిత్రుడు అంటే సూర్యుడు. సూర్యుడిని ప్రార్థిస్తూ ఆయన యొక్క తేజస్సు వెలుగు మన మానవ శరీరంపై కిరణాల ద్వారా పడి ధియో యోనః ప్రచోదయాత్. ధియో అంటే బుద్ధి, ప్రచోదయాత్ అంటే ప్రచోదన చెందేలాగా చూడు తండ్రి అని మనం ఆ సూర్య భగవానుణ్ణి వేడుకోవటం అన్నమాట. అదేమిటి, గాయత్రి మంత్రంలో అమ్మవారిని కదా మనం ప్రార్థించాలి. మరి సూర్యుడికి నమస్కరించి మనలో ఉన్నటువంటి అజ్ఞాన చీకట్లని పారద్దోలు తండి అని చెప్పి చైతన్యాన్ని ప్రచోదనం చెయ్యి అని ప్రార్థించడమేమిటి. ఇక్కడ ప్రత్యక్ష దైవంగా చూసేటువంటి ఆ సూర్యుడికి ప్రార్థిస్తున్నామా, మరి గాయత్రి అమ్మ ఎందుకు వచ్చింది? ఇదే కదా మీ కన్ఫ్యూజన్. ఆఫ్ కోర్స్ ఇది కన్ఫ్యూజన్ కాదు. లలితా సహస్రనామంలో భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని అని ఆ తల్లిని ప్రార్థిస్తాం. భానుడు అంటే సూర్యుడు, సూర్యమండల మధ్యమంలో ఆ తల్లి కొలువై ఉంటుంది. అలాగే గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత, ఇక్కడ సూర్యశక్తి మాస్కులైన్ పవర్ అన్నమాట. సూర్యశక్తి ఇట్స్ అ మాస్కులైన్ పవర్, ఇది అందరికీ అందాలి, సమస్త ప్రకృతికి జీవరాశులకి మానవులని ఉద్ధరింపబడాలి అంటే ఆ తల్లి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే పంచభూత తత్వాలకి ప్రతీకగా ఐదు ముఖములతో ఆ తల్లి యొక్క శక్తిని ప్రాత మధ్యాహ్న సాయం సంధ్యల కిరణాల ద్వారా ఆ ఉపదేశం ద్వారా పొందుతారన్నమాట. ఉపదేశం అంటే ఉపనయన కార్యక్రమంలో జరిగేటువంటి గాయత్రి మంత్రోపదేశం ద్వారా త్రిసంధ్యలని వారు ఈ ఒక్క జపం మంత్రజపంతో ఆ తల్లిని వేడుకుంటారన్నమాట. గాయత్రి మంత్రం అనేది ఇట్స్ అ కాస్మిక్ పవర్. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, యోగాతో పాటుగా ప్రాణశక్తిని పెంచగలిగేటువంటి శక్తి మరేదైనా ఉంది అంటే అది శ్వాసక్రియ మాత్రమే. అందుకనే ప్రాణాయామం అని కూడా అంటారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన జీవిత కాలాన్ని నిర్ధారిస్తాయి. కావున మంత్రాలు ఎప్పుడూ కూడా అంతర్గతంగానే సాధన చెయ్యాలి, బహిర్గతంగా చెప్పుకుంటూ సాధన చెయ్యరాదు అని శాస్త్రం చెప్తుందన్నమాట. సో ఈ యొక్క ఆరాధన వెనక ఉన్నటువంటి ప్రక్రియ, దాని వెనక దాగున్న మన జీవిత కాలం ఎంత అద్భుతమైందో చూసారా. సో మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో వెల్ మరి గాయత్రి మంత్రం వెనుక ఉన్నటువంటి విశిష్టతని మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ యొక్క గాయత్రి దీని వెనక ఉన్న 24 మంది ఋషులు ఎవరో తెలుసా అండి? వామదేవ, అత్రి, వశిష్ఠ, శుక్రుడు, కన్వ, పరాశర, విశ్వామిత్రుడు, కపిల, శౌనక, యజ్ఞవల్క, భరద్వాజ, జమదగ్ని, గౌతమ, ముగ్ధల, వ్యాస, లోమాస, అగస్త్యుడు, కౌశిక, వాత్స, పుల్యస్త, అలాగే మండూక, దూర్వాస, నారదుడు, కశ్యప, ఇలా 24 మంది ఋషులు కూడా ఈ మంత్రంలో ఉంటారు. వీటితో పాటుగా ఈ గాయత్రి మంత్రం వెనుక ఉన్నటువంటి గ్రామర్ విషయానికి వస్తే, అంటే ఛందస్సు అని మనం మాట్లాడుకుంటాం తెలుగులో. న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతం. న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతం అంటే గాయత్రిని మించిన తల్లి లేదు, ఆ దైవం లేదు, గాయత్రి మంత్రాన్ని మించినది ఏదీ లేదు అనేటువంటిది ఆర్యోక్తనమాట. అందుకనే న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతం అని అన్నారు. మంత్ర మహావర్ణ అనేటువంటి వచనం గాయత్రి యొక్క 24 అక్షరాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మరి ఇందులో భాగంగా ఉపాసనా క్రమంలో ఎక్కువగా గాయత్రీదేవిని ఉపాసిస్తూ ఉంటారు. మొట్టమొదటగా గాయత్రి మంత్రం ఋగ్వేదంలో చెప్పబడింది, తరువాత ఋగ్, యజుర్, సామవేదాలకు సంగ్రహించబడింది. త్రిపద గాయత్రి మాత్రం అథర్వణ వేదానికి సంబంధించిందన్నమాట. సో మొట్టమొదటగా గాయత్రి మంత్రం ఋగ్వేదంలో చెప్పబడింది, ఆ తర్వాత యజుర్సామ వేదాల నుంచి సంగ్రహించారు. కానీ త్రిపద గాయత్రి ఇది మాత్రం అథర్వణ వేదానికి సంబంధించిందన్నమాట. ఈ త్రిపద గాయత్రి అంటే ఏమిటి, ఎందుకంత ప్రత్యేకం అంటే ఇది యతి ఇంకా దీక్షలలో చెప్పబడినటువంటి మంత్రం. గాయత్రి మంత్రం మాత్రమే కాదు, అంటే చాలా మంది అనుకుంటారు ఇదొక మంత్రం ఎంచాంట్ చేస్తే సరిపోతుంది అని. ఈ గాయత్రి అనేది మంత్రం మాత్రమే కాదు, ఇది ఒక ఛందస్సు. ఛందస్సు అంటే లయబద్ధమైనది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పీల్చేటువంటి గాలి, శ్వాసక్రియ, వీటికి కూడా ఒక లయ ఉంటుంది. గుండె చప్పుడికి లయ, నడిచే నడకకి ఒక లయ, ఇలా ప్రతిదానికి కూడా జీవన విధానంలోనే లయ అనేది అనుసంధించబడింది. సో ఇలా జరుగుతున్నటువంటి మన జీవితంలో అన్ని క్రమంగానే ఉన్నాయి, కానీ మన జీవన విధానం మాత్రమే కాస్త లయ తప్పింది అని అనటం అతిశయోక్తి కాదు. మరి ఏమిటి ఆ లయ తప్పిన జీవితాన్ని క్రమబద్ధీకరించి

చక్కగా సన్మార్గంలో నడిపించటమే ఈ గాయత్రి విధానమన్నమాట. సో ఈ ఛందస్సులో ఉన్నటువంటి ఆంతర్యం విషయానికొస్తే, ఈ గాయత్రి ఛందస్సు చాలా చాలా పెద్దదైనది, అశేషమైనటువంటిది. 24 అక్షరాలు అదనంగా 24 ఛందస్సులకి ప్రామాణికంగా ఉంటుంది. ఇందులో గాయత్రి, ఉష్ణిక్, అనుష్ఠుప్, బృహతి, పంక్తి, త్రిష్ణు, జగతి, అతి జగతి, సర్క్వరి, అతిసర్క్వరి, ధృతి, అతిధృతి, విరాట్, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంస్కృతి, అక్షరం, పంక్తి, భూహ్, భువః, సువః, అలాగే జ్యోతిష్మతి, ఇలాంటి 24 ఛందస్సులకు సంబంధించినటువంటి విషయం. అండ్ వీటితో పాటుగా ఇందులో 24 దేవతలు కూడా ఉంటారు. అగ్ని, ప్రజాపతి, సోమ, ఈశాన, సవిత, ఆదిత్య, బృహస్పతి, మైత్రావరుణ, భగ, ఆర్యమానుడు, అలాగే త్వష్ణ, పూష, ఇంద్రాగ్ని, వాయు, వామదేవ, మైత్రావరుణి, విశ్వదేవ, మాతృక, రుద్రుడు, కుబేర మరియు అశ్వినులు, ఇలా 24 మంది దేవతలు. ప్రతి దాంట్లోనూ ఈ 24 అనేటువంటి సంఖ్య, సూక్తులు, తత్వాలు, ఇలా ప్రతిదానికి వేద ప్రామాణికంలో అతిపెద్ద వివరణ ఉంది. అంత వివరణ ఇచ్చేటువంటి జ్ఞానమైతే నాకు లేదు, కానీ తెలుసుకుని క్లుప్తంగా చెప్పగలిగే అవకాశమైతే నాకు ఈరోజు కలిగింది. సో మాట్లాడుకుందాం మరి గాయత్రి ఛందస్సు గురించి. ఇన్ని విన్నాం కదా, 24 అక్షరాల గాయత్రి మంత్రం వేద గణాలని సూచిస్తుంది. అంతేకాదు, ఈ చతుర్వింశతి మంత్రం వెనక 24 దేవతాశక్తులు ఇప్పుడే మనం తెలుసుకున్నాం కదా. సో వెల్, మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఇంకొక మంచి పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

అద్భుతమైనటువంటి పాట అమ్మోరు తల్లి మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగా మీ జేఎస్వితో మరి గాయత్రి యొక్క 24 తత్వాల గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. అలాగే 5 భూతాలు, ఇందాక చెప్పుకున్నట్టుగా పంచభూతాలు, ఇంకా పంచ తన్మాత్రలు, అవి వాసన, రుచి, ఆకారం, అలాగే స్పర్శ, శబ్దం, ఇలాంటివి పంచ తన్మాత్రలు. అలాగే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇంకా 4 వాయువులన్నమాట. సో ఈ 24 తత్వాలు సంప్రదాయ నిర్వచనంలో చివరి 4 ఏమిటి అంటే అంతఃకరణాలు అన్నమాట. అంతఃకరణ అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము అంటే మనస్సు యొక్క స్థితి, అహంకారం, ఇవన్నీ కలిపి 24 తత్వాలను కూడా సూచిస్తుంది ఈ గాయత్రి యొక్క రూపం. అందుకనే అంతఃకరణ శుద్ధితో మనసా వాచ కర్మణ ఆ తల్లిని గనక ధ్యానిస్తే సకల శుభాలు కలుగుతాయి అని దీని యొక్క ప్రతీతి. మరి బ్రహ్మచారిణి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఈ పదం సంస్కృత భాష నుంచి వచ్చింది. బ్రహ్మ అంటే అన్నీ తెలిసిన, జ్ఞానం అని అన్వయించవచ్చు. చారిణి అంటే చర్య, కదలడము అని దీని అర్థం. అలాగే వాడుక అర్థంలో వివాహం కానివారు అని కూడా ఉంది, అంటే బ్రహ్మచారులు, స్త్రీగాని పురుషులు గాని. బ్రహ్మచారిణి అంటాం స్త్రీని, బ్రహ్మచారులు పురుషులు. పురాణాల్లో వేద విద్యను శ్రద్ధతో అభ్యసించి తపస్సు చేసిన పార్వతీదేవి చరిత్ర మనకి ఇచ్చేటువంటి సందేశమేమిటి, ఈ బ్రహ్మచారిణి అవతారం వెనక ఉన్నటువంటి అసలైన ఆంతర్యము, సంకల్పము ఏమిటి? సంకల్ప శక్తికి, నమ్మకానికి, స్థిరత్వానికి ప్రతీతి బ్రహ్మచారిణి అవతారం. మనస్సుని అదుపులో ఉంచుకోవటం, ఇంద్రియ నిగ్రహం అంటే చూసిన ప్రతిదానిని కావాలనుకోవటం. ఎస్పెషలీ టీనేజ్ లో ఈ యొక్క ఆకర్షణ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఒక ఎత్తైతే వాటితో పాటుగా తొందరపాటుగా చేసేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి చిన్న చిన్న ఆ పొరపాట్లే మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. అందుకనే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినాలి అంటారు. మనస్సుని అదుపులో ఉంచుకోవటం అనేది మానవుడికి అలివి కానటువంటి విషయం బాస్. ఎందుకంటే మనస్సు చంచలమైనది కాబట్టి ఈ చంచలనమైనటువంటి ఆ మనస్సుని మనం నిలిపివేయటం అనేది అసాధారణం అని భావిస్తారు. కానీ అసాధారణమైనది కాదు, వీ కెన్ డూ దట్. ఏదైనా సాధ్యమవుతుంది సంకల్ప శక్తి తోడైతే. అలాగే మానసిక చైతన్యం వైపు ప్రయాణం చేయటం. ప్రపంచంలో మనం కంటితో బహిర్గతంగా చూసేది ఏదైతే ఉందో, ఈ యొక్క టెక్నాలజీ కానివ్వండి, స్టేటస్ కానివ్వండి, పర్సనల్ హ్యాపీనెస్ కానివ్వండి, బాహ్య రూపంలో మనం ఏ సంతోషాన్నైతే ఆశిస్తున్నామో అంతర్లీనంగా మన ఆత్మ చైతన్యానికి దోహదపడేది మాత్రం ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ మాత్రమే. అందుకనే ఎప్పుడు బయట ప్రపంచంతో, బయట పోకడలతో మనం నడుస్తున్నప్పటికీ మన ఆత్మ అంతర్లీనంగా ఆ భగవంతుడికి ముడిపడి ఉండాలి అనే

ప్రయాణాన్ని సాగించడం మాత్రం మర్చిపోకూడదు. ఇది సాధనాక్రమంలో అలవర్తుంది. పూర్వం ఎప్పుడూ కూడా మంత్రశక్తి ద్వారా జరిగేటువంటి ఈ ప్రక్రియ నేటితరం యంత్రశక్తి ద్వారా నడుస్తోంది. అప్పట్లో అయితే మంత్రశక్తి ద్వారా, ఇప్పుడు యంత్రశక్తి ద్వారా. కానీ నీలోని ఆత్మశక్తిని చైతన్యపరిచే మార్గం మాత్రం నీలోనే, నీ చేతలలోనే ఉంది. అందుకే వాటికి సోపానాలుగా శ్రద్ధ, ఏకాగ్రత, నీపై నీకు అవగాహన, స్థితప్రజ్ఞత ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. వీటికన్నా లక్ష్య సాధనపై దృష్టితో సృష్టిలో ఎన్నో తెలుసుకుని ముందుకు సాగించే గొప్ప స్వ అనుభవ శక్తి ఈ యొక్క బ్రహ్మచారిణి అవతారం యొక్క వృత్తాంతం అన్నమాట. సో అన్నీ తెలిసినా ఇంకా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో పాటుగా మనస్సుని, అలాగే వేగంగా ప్రయాణించే నీ ఆలోచనలని పరిస్థితులకి అనుగుణంగా మార్చేయకుండా ఎల్లప్పుడూ స్థితప్రజ్ఞతతో లక్ష్య సాధన పైన దృష్టి పెడుతూ శాంతియుతంగా నీ జీవన ప్రయాణాన్ని సాగించాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ నీలో ఉన్నటువంటి ఆ యొక్క అచంచలమైన విశ్వాసము, నమ్మకము సడలకూడదు అని మనకి సూచిస్తుందన్నమాట. సో బ్రహ్మచారిణి అనేటువంటి అవతారం నేటి తరానికే కాదు, ఏ తరం వారికైనా ఆపాదించుకుని వారి జీవితంలో మున్ముందుకి వెళ్లడానికి ఎంతగానో దోహదపడుతుంది. దానికి మన సనాతన ధర్మ మహర్షులు అండ్ ఋషులు అందించినటువంటి జ్ఞానాన్ని క్రోడీకరించుకుని పర్సనాలిటీ డెవలప్మెంట్ థాట్ ప్రాసెస్లో ఆలోచిస్తే తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. సో గోరంతా విద్యని ఈరోజు అందించే ప్రయత్నమైతే నేను చేశాను. సో నేను ఫాలో అవుతాను, మీరు కూడా ఫాలో అయ్యి ఆనందంగా జీవితాన్ని సాగించాలి అని మనసారా కోరుకుంటూ ఈ అద్భుతమైన పాట. మరి నవరాత్రి వచ్చింది అంటే మహాకనక దుర్గా విజయ కనక దుర్గా, ఈ పాట వినకపోతే ఎలా బాస్? సో మీ అందరి కోసం వచ్చేస్తోంది దేవుళ్ళు సినిమా నుంచి.

సో ఇదండి ఈనాటి జోరుగా హుషారుగా అమ్మవారి యొక్క మంత్ర మహిమ గురించి, అమ్మవారి అలంకార రూపం వెనక ఉన్నటువంటి జ్ఞానం, ఋషులు అందించినటువంటి విజ్ఞానాన్ని తెలుసుకున్నాం కదా. సో నేనైతే చాలా ఆనందించాను. సో మీరు కూడా ఆనందించారని ఆశిస్తూ మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ మీకోసం వస్తాయి. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, మీ ఆర్జే జేఎస్వితో.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. యువత విద్యార్థుల కోసం దేశంలో విస్తృత అవకాశాలు వేచి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నిన్న తమిళనాడు వచ్చిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గిరిజనుల హక్కులను గౌరవిస్తూ వారి సంస్కృతిని కాపాడుతూ అభివృద్ది ఫలాలు అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం కాకవాడలో నిన్న నిర్వహించిన అడవి తల్లి బాట 2.0 బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవరాత్రి ఉత్సవాలకు విజయవాడకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, దేవస్థానం, సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దర్శన క్యూలైన్ల నిర్వహణ, రద్దీ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు, రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును రేపటి నుంచి ఈ నెల 16 వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆ రైలు అదే రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 విజయవాడకు చేరుకుంటుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిన్న బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి కాళహస్తి, కాణింపకం దేవస్థానాల నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాళహస్తి ఈవో బీకే వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు అమ్మవారికి పట్టుచీర, పూజా సామాగ్రి, సారెను సమర్పించారు.

సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం 4 ఆన్లైన్ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేసింది. భక్తులు ముందుగానే ఆన్లైన్లో ప్రసాదాలు కొనుగోలు చేయడంతో పాటు కౌంటర్లలో మొబైల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా కనకాచలంపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నిన్న రాత్రి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శాస్త్రోక్తంగా కలశ ప్రతిష్ఠ చేపట్టారు. విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్టస్థాయి టెన్నికాయిట్ పోటీలు ప్రారంభమయ్యాయి. 50వ టెన్నికాయిట్ పోటీలను రాష్ట టీపీసీ చైర్మన్ బాబురావు నిన్న జెండా ఊపి ప్రారంభించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై ని జయస్వితో 10:03 అయిపోయింది. మన క్లాక్ లో టైం మరి మనమున్నాము నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో. సో వెల్ మరి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజెస్ అండ్ విషెస్. సో నేను కూడా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ తో సంసిద్ధంగా ఉన్నాను. మీరు కూడా నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించాలి అంటే 8662488114 ఇది నా వాట్సాప్ నంబర్. సో నేను అడిగే ప్రశ్నలకి హరివిల్లు కార్యక్రమంలో మీరు కూడా నాకు వాట్సాప్ లో మెసేజెస్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఎస్, హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హాయ్ అండి. క్రీస్తు శకం, అమ్మో ఎన్నిసార్లు అండి క్రీస్తు శకం. అదేంటండి, జరిగిపోయిన విషయాలని హిస్టరీలో క్రీస్తు శకం అని చెప్తారుగా, క్రీస్తు పూర్వం అని చెప్తారుగా. ఇంతకంటే కొత్త పదం ఏదన్నా ఉంటే మీరు చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ శ్రీమాత్రే నమః అంటూ శరన్నవరాత్రుల 2వ రోజున తొలి వేకువన సిగ్నేచర్ ట్యూన్తో వందే మాత్రంతో సవ్వడి వెన్నంటి పలికిన మీ మృదు మధుర గళం ఉదయానమాలో నింపేను నూతనోత్తేజపు బలం. ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆ కనకదుర్గమ్మ తల్లి నేడు వేదమాతగా శ్రీ గాయత్రీదేవిగా మురిసే ఈవేళ ఆలయ పురోహితుల మాటల్లో అవతార వైభవాన్ని మా అందరి కోసం అందించి ఆధ్యాత్మిక సౌరభాన్ని నిర్మించారు. భక్తిరసవందనాలో మీరు వినిపించినటువంటి గాయత్రీమాత కథ, ఆ తల్లి యొక్క వైభవం, తొలిసారిగా విన్నటువంటి కమలాసన సుతలోక అనేటువంటి ఆ గీతం చాలా ఆనందాన్ని అందించింది. అలాగే గాయత్రి సుప్రభాతం కూడా. అండ్ కాఫీ టైంలో తోడైనటువంటి పరిశోధనల సారం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి యొక్క స్మరణతో ఘనమైన చరితల హారం. ప్రతి అంశాన్ని తరచి చూసి మీరు పంచే విజ్ఞానపు జల్లు, వింటుంటే పులకించిపోయేను ఈ శ్రోత మనస్సు అండ్ తనువు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి విషయాల్ని మా కోసం పంచుకున్నందుకు, సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మద్రాసు నుంచి. సో థ్యాంక్స్ అ లాట్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఎస్, ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు

0: పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
0: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏం చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: सुनती हो? कमाल ही हो गया.
6: क्या हो गया ऐसा?
5: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
6: ये कमाल कैसे हो गया?
5: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
6: ये तो बहुत बढ़िया पोर्टल है.
5: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
7: భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పితో నవరస భరిత హరివిల్లు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి నా మొట్టమొదటి ప్రశ్న, మరీచా పరిణయం తెలుగు కవిత రచనకి ఎవరికి ఆపాదించారు? మరీచా పరిణయం అనేటువంటి తెలుగు రచనని ఎవరికి ఆపాదించారు? సో మరీచా పరిణయం అనేటువంటి తెలుగు రచనని ఎవరికి అట్రిబ్యూట్ చేశారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆన్సర్ ఆలోచించండి. మరీచా పరిణయం తెలుగు కవిత ఈ రచనని ఎవరికి ఆపాదించారు? సో ఇది నా ఫస్ట్ క్వశ్చన్. అండ్ శుభోదయం మిత్రమా, ప్రియసఖి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు, మన శ్రోతలందరికీ, ఆర్జేస్ అందరికీ, ఆకాశవాణి మొత్తానికి దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ గాయత్రీదేవి కరుణాకటాక్షలు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అద్భుతమైన గాత్రంతో మార్నింగ్ నుంచి మనసు పరవశించే మాటలు అండ్ ప్రతి పాట చెవులకు ఎంతో వీణుల విందుగా మైమరిచిపోయాం. గాయత్రీదేవి గురించి వింటుంటే ఆనంద పారవశ్యంలో మునిగిపోయాం. అండ్ ఈరోజు మీరు వచ్చి విజయవాడలో ఉన్నటువంటి గాయత్రి అమ్మవారి దర్శనం మాకు కలిగించారు. ధన్యోస్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి, నిష్క, హనీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆర్జేస్ అందరికీ కూడా పేరు పేరున మీ విషెస్ తెలియజేస్తాను. ధన్యవాదాలు. వేటపాలెం రామానగర్ నుంచి బొడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉదయం నుంచి చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఈ రోజు జోరుగా హుషారుగాలో ఆధ్యాత్మిక విషయాలు, మాకు ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము. మంచి భక్తి పాటలు వినిపించారు. ధన్యవాదాలు. గాయత్రి మంత్ర విశిష్టత చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్జే గారికి, వివిధ భారతి శ్రోతలకు నమస్కారం. నమస్కారం అండి మీకు కూడా. ఆచార్య చిరంజీవి, రామలింగ, దమ్మయ్య కూడా హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ. అండ్ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు మేడం. ప్రళయ గర్జనతో తాండవం చేస్తూ, ప్రసన్న వదనంతో ప్రేమని కురిపిస్తూ, అనుక్షణం వెన్నంటి ఉండే ప్రకృతి రూపమై, చతుర్వేదములను లోకంలో సంధించి పంచభూత రూపాలనే పంచముఖ ప్రతిరూపాలుగా ధరించి, వివేకానికి జ్ఞానానికి ప్రతీక అయిన హంసవాహనంపై ఆసీనమై, త్రిసంధ్యలను ధరించిన త్రినైనిగా, దశ దిశలను వెలిగించే సూర్యకాంతికి ప్రతీకగా, దశహస్తాలతో విరాజిల్లుతూ, అంతఃకరణాల సమానమైన 24 బీజాక్షరాలను ధ్వనించే గాయత్రి మంత్రమే సర్వదేవతా మంత్రాలకు మూలమంత్రంగా నిలిపిన వేదమాత చరిత కొరకు సనాతన ధర్మాన్ని సంగ్రహించి, సున్నితంగా శోధించి, మాకోసం సాధించి, అమ్మకు నివేదించి, మాకు బోధించిన నేటి మీ బోధన ఈ ఏటి శరన్నవరాత్రులలో భాగమై ఈ ఉదయం ప్రతి హృదయంలో నిండుగా నిలిచిపోయింటుంది. థ్యాంక్ యూ సో మచ్ ధర్మరాజుల వాసు గారు, చనబండ నుంచి మీ యొక్క అంత్యప్రాసకి నా నమస్సులండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ హై లో జేఎస్వి, ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నానండి. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మంచి పాటలు వినిపించారు తప్పకుండా. నేను అడిగిన క్వశ్చన్ సంగతి ఏం చేశారు? మరీచా పరిణయం అనేటువంటి ఈ తెలుగు రచన ఎవరికి అంకితం చేశారు లేదా ఆపాదించారు? సో మీరు కనుక ఆన్సర్స్ చేయాలి అనుకుంటే 8662488114 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. అండ్

రావు గారు, గుడ్ మార్నింగ్. బాస్, మా అమ్మకి థ్యాంక్స్. ఈరోజు ఈ 9 రోజులు నా పేరే వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దుర్గా దుర్గా అన్నారు కదా. ఎస్, శుభోదయ మేడం అండ్ భారతి. భారతి ఆచారి కౌతాళం, కర్నూలు జిల్లా నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయవాడ నుంచి నందు మోహనాంగి అని పెట్టారు. సో ఓకే, నేను అడిగిన ప్రశ్నకి మీరు పంపిస్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే రోజు తెలియని ఎన్నో విషయాలు మనస్ఫూర్తిగా చెప్పాలని కోరుకుంటూ విజయవాడ నుంచి నందు నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ మీరు కూడా ఆన్సర్స్ పంపించండి. మరీచా పరిణయం అనేటువంటి ఈ రచన ఎవరికి ఆపాదించారు లేదా అంకితం చేశారు? సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

పరవశమే. ఈ పరిచయాలు, పరవశాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో, కానీ ఇవన్నీ కొంచెం అలా అదొక ఆ ఫ్లో వేర్లేండి. ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. సరేగాని ఈ పరిచయం సంగతి పక్కన పెడితే పరిణయం సంగతి ఏం చేశారు? అదేనండి నా ప్రశ్న. మరీచా పరిణయం అనేటువంటి తెలుగు కవిత ఇది ఎవరికి ఆపాదించారు? సో ఆన్సర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి, చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్, హాయ్ జయస్వి, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా శుభాకాంక్షలు నవరాత్రి. అండ్ జయస్వి గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని అందించారు, కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. శుభోదయం జయస్వి, ఎలా ఉన్నారు? సూపర్ అండి, నేను క్షేమమే, మీరు కుశలమా? మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. అండ్ కిషోర్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అలాగే తిరుమల అంబ, శుభోదయం మేడం, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ తిరుమల అంబ ఈజ్ నాట్ ది ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి సరైన సమాధానాన్ని అందించారు, ధన్యవాదాలు. సునంద అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి సరైన సమాధానం. భాస్కర్ గారు పెడన నుంచి, అండ్ శుభోదయం జయస్వి అంటూ నవరాత్రుల శుభారంభాన్ని ఇచ్చారు. గాయత్రి మంత్ర అంతరార్థాన్ని చక్కగా చెప్పారు. మీరు వస్తే ఎఫ్ఎంకి ఒక కళ వస్తుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి అన్నమాట, ధన్యవాదాలండి. ఎలాగో నవరాత్రులు ఉన్నాయి కదా, సో అలాగే ఒక్కొక్క రోజు ఒక కార్జీ మీకు ఒక్కొక్క కొత్త కళని పరిచయం చేస్తాయి. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయస్వి గారు గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. సౌజన్య గారు ఫ్రమ్ మంగళగిరి నుంచి, శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభోదయం అంటున్నారు. మీకు కూడా శుభోదయం. అండ్ మీ మొదటి ప్రశ్న నక్కి నా సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. వాసు గారు సరైన సమాధానాన్ని అందించారు, ధన్యవాదాలండి మీకు కూడా. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం దుర్గా గాయత్రి అవతార గురించి చక్కగా విశేషాలు అందించారు. అండ్ మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం అంటూ మంచి వివరణను కూడా పంపినందుకు మీకు ధన్యవాదాలండి. అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి అండ్ సంధ్య రైట్ ఆన్సర్, హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్. అండ్ హైదరాబాద్ నుంచి శ్వేతా లక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అయ్యరాజుల సోమయాజుల గారు సుబ్రహ్మణ్యం గారు తెలుగులో వ్రాసారు, ఓకే థ్యాంక్ యూ అండి నాకు ఈ విషయాన్ని తెలియజేసినందుకు. అండ్ పి శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి మనకి పంపించారనమాట రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోరి మండలం నుంచి, జయస్వి మేడం శుభోదయం, మీకు కూడా శుభోదయం సార్. హలో నమస్తే, నమస్తే గాను కోకిల జయస్వి గారు. సుధా ఫ్రమ్ కొత్తగూడెం నుంచి, సో స్వీట్ ఆఫ్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఇప్పటికి నా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చింది. సో శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క కుమార్తె మోహనాంగి రచించిందనమాట. సో మోహనాంగి ద డాటర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ, తండ్రి గారైన శ్రీకృష్ణదేవరాయల వారికి అంకితం ఇచ్చారు అంటూ పంపించారు కొంతమంది మోహనాంగి అన్నదాన్ని. సో రైట్ ఆన్సర్ అండి, మీరందరూ పంపించింది సరైన సమాధానమే. మరీచా పరిణయం అనేటువంటి తెలుగు కవిత మోహనాంగి డాటర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయకి అంకితం చేశారు. సరైన సమాధానాలు పంపించిన మీ అందరికి కంగ్రాచులేషన్స్. మరి ఈనాటి హరివిల్లులో నా రెండో ప్రశ్న, అస్సాం నుంచి వేరు చేసి మేఘాలయ ఏ సంవత్సరంలో అధికారికంగా రాష్ట్ర హోదాని కల్పించారు? అస్సాం నుంచి వేరుపడ్డ తర్వాత మేఘాలయకి ఆఫీషియల్ గా ఏ సంవత్సరంలో అధికారికంగా రాష్ట్ర హోదా కలిగింది? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ వన్ బ్యూటిఫుల్ సాంగ్ అన్నమాట, ఇద్దరు మిత్రులు మూవీ నుంచి

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణం

పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవలం

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 10:32 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో మేఘాలయకి ఏ సంవత్సరంలో అధికారిక రాష్ట్ర హోదా కల్పించారు? సో ఇది నా ప్రశ్న. హాయ్ మురళి గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. శుభోదయం తెలియజేస్తూ రాఘవ గారు, కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కలమందలపాడు గ్రామం, కాశీ ముత్తుజావలి గారు రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రం ప్రొద్దుటూరు నుంచి అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి హాయ్ జయస్వి అంటూ సరైన సమాధానం అందించారు. అలాగే సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ నవీపేట నిజామాబాద్ నుంచి, ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు ఇరువురు. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారు. జయస్వి గుడ్ మార్నింగ్ అంటూ పి శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి పంపించారు సరైన సమాధానం. హాయ్ అక్క, దిస్ ఇస్ భవ్యశ్రీ ఫ్రం సత్తుపల్లి. హాయ్ భవ్య, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి, కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం అండి. శ్రీలక్ష్మి రామకృష్ణ గారు ఖమ్మం నుంచి, ధన్యవాదాలు మీకు కూడా. హాయ్, మీకు కూడా వెరీ బిగ్ హాయ్. సో ఎక్కడి నుంచి ఈ హాయ్, మీ పేరేంటి అది కూడా పంపించండి. విజయవాడ నుంచి నందు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ నందు. అండ్ రిఖిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్, థ్యాంక్ యూ సో మచ్ రిఖిల్ ఫర్ యువర్ ఆన్సర్ అండ్ మెసేజ్. సరైన సమాధానాన్ని పంపించారు మనకి బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ వెల్కమ్ టు ద వివిధ భారతి అండి, సైనిక్పురి కాలనీ, ధన్యవాదాలు మీకు కూడా. రామ్నగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు సరైన ఆన్సర్ పంపించారు. అలాగే ప్రియమైన నీకు చిత్రంలో ఒక పాట ప్లే చేస్తారా? మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి. సో యాక్చువల్గా అయితే సాంగ్ రిక్వెస్ట్ టైం అంటే ఇది కాదండి. సో మాక్సిమం గుడ్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్. ఇంతకీ ఆన్సర్ ఏంటి జయస్వి? నాన్ చెప్తాను కదేటి. అస్సాం నుంచి అలగలగలగలగలక వేరే అయిపోయిన మేఘాలయ ఇలిగిలిగిలిగిలిగిలిగో, అదేనండి. జనవరి 21 1972. సో ఇండివిజువల్ స్టేట్ గా అంటే స్టేట్ హుడ్ డే ఫామ్ అయిందన్నమాట. సో 1972 జనవరి 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని నుంచి కూడా రైట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట మీకోసం ప్లే చేస్తాను, కానీ అంతకన్నా ముందు మూడో ప్రశ్న. సో థర్డ్ క్వశ్చన్, ఏంటి ఈనాటి నవరస భరిత హరివిరులో అంటే 11వ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2027 యొక్క ఇతివృత్తం ఏంటి? సో 11th వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2027 ఈ సంవత్సరానికి యొక్క ఇతివృత్తం ఏంటి? సో ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేయండి. 11వ వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2027 యొక్క ఇతివృత్తం ఏమిటి? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే పంపిస్తూ ఉండండి బాస్. అండ్ ఎస్, ఇప్పుడైతే అమ్మా అనిపించేలా ఎంత పని చేసావే బాలా శతవిధాలా, ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కంత్రీ.

కంట్రీ మూవీ నుంచి మణి శర్మ గారి మ్యాజికల్ మ్యాజికల్ మ్యూజిక్ తో బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నవరస భరిత హరివిల్లు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, నాకు కూడా అదే అనిపించింది బాయ్స్. ఇంతకీ ప్రశ్న, 11వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2027వ సంవత్సరం యొక్క ఇతివృత్తం ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే నాకు పంపించండి అన్నాను.

0: అండ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి, చాలా బాగుంది మీ ప్రోగ్రామ్ అంటూ ప్రియా అండ్ పద్మ గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రియా అండ్ పద్మ గారు. అండ్ నెక్స్ట్ శుభోదయం, శుభోదయం మీకు కూడా. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం, జానకి శ్రీనివాస్ గారు సరైన సమాధానం అందించారు. గుడ్ మార్నింగ్ అక్క అంటూ సత్తుపల్లి నుంచి మనస్విని. హాయ్ మనస్విని, వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. రైట్ ఆన్సర్ పంపినందుకు థ్యాంక్ యూ. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి సరైన సమాధానం. అండ్ శ్రీ లక్ష్మీ రామకృష్ణ గారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఒక పాట పాడండి జయస్వి గారు. ఓకే మురళి గారు, తప్పకుండా పాడదాం. అండ్ ఇది కదా ఆకాశవాణి విశిష్టత. ఈ ప్రశ్నల వల్ల ఎన్నో తెలియని విషయాలు మాకు తెలుస్తున్నాయి రోజు. సో ఈ కార్యక్రమం రూపొందించడానికి గల ప్రధాన కారణం కూడా అదే అండి. సో థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు ఇందాకటి క్వశ్చన్ కి పంపించారు, ధన్యవాదాలు మీకు కూడా. విజయవాడ నుంచి నందు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్ నందు. అండ్ సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు సరైన ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు వికసిత్ గుజరాత్ అంటూ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. అలాగే రికిల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సరైన సమాధానం. సైనిక్ పురి కాలనీ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ ఇంకా శ్యామ్ గారు పంపించారు సరైన సమాధానం. కలమందరపాడు గ్రామం నుంచి కాసిం అండ్ ముత్తుజావలి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. వీరరాఘవమ్మ, రేఖ అండ్ నవీను, సాయి, మౌనిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంతకీ సమాధానం ఏంటి అంటే 11th వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2027 అది 10th నుంచి 12th జనవరి 2027 లో జరగబోతోంది గాంధీనగర్ గుజరాత్ లో. అండ్ థీమ్ వచ్చేసి వికసిత్ గుజరాత్ షేపింగ్ ద గ్లోబల్ ఫ్యూచర్ అన్నమాట. షేపింగ్ ద గ్లోబల్ ఫ్యూచర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ కంగ్రాట్స్ అందరికీ.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
6: 101.3.
0: వెల్ మరి 10:45 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీని పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్సీను పొందినటువంటి మొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి బాస్. ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను పొందిన మొదటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? సో పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు.

వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో. సో నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఆర్కే లక్ష్మణ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ను పొందిన మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు ఎంపిక అయ్యారు అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం ఎవరు ఆన్సర్స్ పంపించారు. హాయ్ జేఎస్వి, వెరీ గుడ్ మార్నింగ్ అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, రేఖ, సాయి, మోనిక. ఓకే, మరి ఆన్సర్ ఎక్కడండి? ఈసారి ఆన్సర్ కూడా పంపించండి. అండ్ నెక్స్ట్ రామ్నగర్ నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడ నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, అండ్ సత్య భార్గవి గారు తాడిపత్తి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కలమందరపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావులి గారు సరైన సమాధానం సైనిక్పురి కాలనీ నుంచి మన కోసం మెసేజ్ చేశారు. ఎస్, బృందావనం పద్మశ్యామ్ గారు శ్రీవత్స హైదరాబాద్ నుంచి, థ్యాంక్ యూ. అండ్ శుభోదయం అండి, మీకు కూడా శుభోదయం. కార్తికేయ ఖమ్మం నుంచి, అలాగే రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రికెల్ ఫ్రమ్ ఇంగ్లాండ్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూల్, హాయ్ జయస్వి, హాయ్, మా బాలయ్య డైలాగ్ చెప్పండి ప్లీజ్. అయ్యో ఇప్పుడా అండి? ఓకే, ఐ ట్రై మై బెస్ట్, బట్ ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ దిస్. ఎందుకంటే పొద్దున్నీ

0: వివిధ అంశాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి
1: బోత్ ఆర్ నాట్ సేమ్.
0: సో డన్. లత గారు ఫ్రమ్ వియూ నుంచి పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమానికి ఆలస్యంగా జాయిన్ అయ్యారా, సో సారీ. అయ్యో ఎందుకండి సారీ, ప్లీజ్ అలా అనకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు సరైన ఆన్సర్ అందించారు. కడప నుంచి వినయ్, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం పొన్నం సత్తయ్య, మేడం మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఇంకా నేను ఆన్సరే చెప్పలేదు, సో వచ్చేస్తాను తొందరలో. ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధన్యవాదాలు. ఇంతకీ ఆన్సర్ ఏంటి? చాన్ సిఫారిష్ తారరి తారా తారరి రారా. సో ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్ చేసినటువంటి యాక్టర్, బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ గారు అనమాట. సో ఆయన ఎంపికారు. సో వెల్, మరి 10:53 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేనైతే మీకోసం హమ్ చేసి వినిపిస్తాను. నీ దూర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజములా

So, well, this beautiful song is dedicated to all of you. ఓజీ మూవీ నుంచి ఈ పాట పాడుకున్నాం. ఆల్రెడీ 10:55 అయిపోయింది మన క్లాక్ లో. టిక్ టాక్, ఎస్, నైస్ సాంగ్ అండి, సూపర్ వాయిస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ వస్తాను, చాలా విషయాలు తెస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ మెసేజెస్. సో కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో, మరొక అద్భుతమైనటువంటి టాపిక్తో, అంతకన్నా మంచి పాటలతో. అంటిల్ దాన్, నేను మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్. Stay tuned and enjoy listening. Vivid Bharati FM 101.3 MHz by me, J.S. Sweetu.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. ఈ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నూజివీడు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కోట మహిషాసుర మర్దిని అమ్మవారు నేడు 2వ రోజు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఈ తెల్లవారుజాము నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు విజయవాడకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం కెనాల్ రోడ్లోని వినాయక దేవాలయం నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రద్దీ అధికమైతే వీఎంసీ కార్యాలయం సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లోకి భక్తులను తరలిస్తారు. హైదరాబాద్ తెలంగాణ వైపు నుంచి విచ్చేసే భక్తుల కోసం ఈ ఏడాది కుమ్మరిపాలెం వరకు క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

చెప్పారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలును రేపటి నుంచి ఈ నెల 16 వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వేస్ పిఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలుకు రెండు మార్గాల్లో పెదవడ్లపూడి, దుగ్గిరాల, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, చిన్నగంజం, ఒంగోలు, సింగరాయకొండ, కావాలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ సదుపాయం ఉంది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. ఆయన నిన్న గన్నవరం విమానాశ్రయంలో రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పలువురు వివిఐపీలు ప్రముఖులు విచ్చేస్తున్న నేపథ్యంలో సుమారు 3130 మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నగరానికి విచ్చేసే భక్తుల భద్రత దృష్ట్యా బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్స్ ఏర్పాటు, క్షేత్రస్థాయి పరిశీలన కోసం 30 డాష్ బోర్డులతో అధునాతన కంట్రోల్ రూమ్, క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ఏఎన్పీఆర్ సిస్టము, డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే సందర్భాల్లో రద్దీ పరిస్థితులను అంచనా వేయడానికి ఏఐఎఫ్ఆర్ఎస్ కెమెరా ఆధారిత దర్శన సమయ అంచనా వ్యవస్థను రూపొందించారు. దర్శన క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసే కెమెరాల నుంచి లభించే సమాచారం ఆధారంగా భక్తుల కదలికలను పర్యవేక్షించడం, ప్రవేశం, నిష్క్రమణ సమాచారాన్ని విశ్లేషించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రోజు సినిమా కబుర్ల నుంచి వివిధ వరకు వివిధ రకాల బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తో మంచి మంచి సాంగ్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. మరి ఇంకెందుకు లేట్, మరి సినిమా కబుర్లలో ముందుగా ఫస్ట్ కబురు ఏం చెప్పుకోబోతున్నాం అంటే, మనం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ రుద్రమదేవి ఫిల్మ్ నుంచి వినేసాం కదా, అండ్ ఈ సినిమాలో మన అనుష్క గారి క్యారెక్టర్ అస్సలు నెవర్ మనం మర్చిపోలేని క్యారెక్టర్. అండ్ అందులోనూ మీకు గుర్తుంటే గనక మన రుద్రమదేవి క్యారెక్టర్ చిన్ననాటి పాత్ర పోషించిన అమ్మాయి గుర్తుందా? సో రుద్రమదేవిగా కనిపించిన ఆ చిన్ననాటి రుద్రమదేవి పాత్రలో ఉన్న ఆ అమ్మాయి మేధ మన హీరో శ్రీకాంత్ గారి పాప. మరి అప్పుడు చిన్న క్యారెక్టర్ ప్లే చేసి అందరినీ అలరించేసింది, పెద్దయ్యాక హీరోయిన్ అవుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేసిందో లేదో గానీ మొత్తానికి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయిందండి. మరి హీరో శ్రీకాంత్ గారి కూతురు మేధ హీరోయిన్ గా ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఈ దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఆ మైత్రి ఇన్ లవ్ సినిమా అనేది రాబోతోంది కొత్తగా. సో ఈ మూవీలో ఆవిడ హీరోయిన్ గా మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనమాట. అండ్ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఈ రోజు ఒక చిన్న గ్లిమ్స్ అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు, చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు, ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు. మరి చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ పృథ్వీవనం డైరెక్టర్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో మేధాకి మంచిగా ఈ సినిమాతో సక్సెస్ఫుల్ తన కెరీర్ ని ఎలా మంచిగా హీరోయిన్ గా కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ, మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నారు. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
2: Only on Vivid Bharati FM 101.3, every day evening at 7:15.

మాట్లాడుకోవాలి అంటే అసలు రణబాలి ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్స్ చాలా స్లోగా వస్తున్నాయి కదా. రిలీజ్ డేట్ అయితే దగ్గర పడుతుంది, తీరా సాంగ్ మాత్రం ఒకటే ఒకటి రిలీజ్ చేశారు. ఇంకా మిగతా అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి, మిగతా సాంగ్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఏంటి ఈ సస్పెన్స్ ఏంటి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్, సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భద్రమ మల్లుడిని అంటే భద్రమల్లుడిని పూజిస్తూ కోబలి అంటూ సాగే సాంగ్ అనమాట ఇది. చాలా చాలా బాగుంది వింటుంటేనే. కేశవాదిత్య ఈ సాంగ్ కి లిరిక్స్ అందించారు అండ్ మహాలింగం గారు ఈ సాంగ్ ని పాడారనమాట. సో ఇప్పటికే టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ అందులోనూ హీరో హీరోయిన్స్ ఇద్దరు రష్మిక అండ్ రియల్ లైఫ్ కపుల్ కాస్త రీల్ లో కనిపించి ఏందయ్య స్వామి అనే సాంగ్ కూడా రిలీజ్ చేయడం, అసలు ఆ సాంగ్ వచ్చిన రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు కదా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సెకండ్ సాంగ్ కూడా అలాగనే మంచి రెస్పాన్స్ అయితే వచ్చేస్తుంది. సో చూడాలి ఈ మూవీ ఈ మంత్ 16th న థియేటర్స్ లోకి సందడి చేయబోతుంది కాబట్టి ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. సో అక్టోబర్ 16th వరకు మనం రణబాలి కోసం వెయిట్ చేద్దాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఓజస్ గంభీర్ ఆ సాంగ్ వినేశారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 11:37 పిన్నింగ్ క్లాక్ లో టైం చూస్తే సినిమా గబులు ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేను మీ ఆర్జే తేజు. శ్రీ విష్ణు హీరోగా నటించిన సామాజిక వర్గమన సినిమా గుర్తుందా? మరి ఆ డైరెక్టర్ ఫేమ్, ఐ మీన్ ఆ డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ అబ్బరాజు గారు ఇంకొక సినిమా చేయబోతున్నారు, అది కూడా మన హీరో నితిన్ తో అనమాట. సో సామాజిక వర్గంలో ఎంత ఫన్నీగా అంటే ఎంత కామెడీగా మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసింది, బాగా అందరికి గుర్తుండిపోయే ఫిలిం. మరి ఆ సినిమా ఎలా అయితే తీశారో మరి ఈ మూవీ కూడా ఎలా ఉండబోతుంది అనేది

మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. సో రామ్ అబ్బరాజు గారి డైరెక్షన్లో హీరో నితిన్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్గా ఈ సినిమాని తీయబోతున్నారు అని మాత్రం ఒక న్యూస్ అయితే వచ్చేస్తుంది. అండ్ కుదిరితే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. మరి దీని గురించి ఇంకా అప్డేట్స్ పూర్తిగా రావాల్సి ఉన్నాయి, మరి తెలుసుకుందాం త్వరలోనే. అండ్ ప్రెజెంట్ అయితే నితిన్ గారు అలియాస్ రుక్మిణి అనే మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమా ఈ సంవత్సరం December 4th రిలీజ్ కాబోతోంది. సో మరిన్ని మూవీ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరే.

0: యాప్ లో రేడియోనా, అయితే ఓకే వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?

అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ బ్యూటిఫుల్ సాంగ్ శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి వినేశారు కదా. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమున్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక హీరో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ చేయబోతున్న ఫిలిం అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే రాక ఫిలిం చేస్తున్నారు కదా అట్లి గారి డైరెక్షన్ లో. అండ్ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారు అసలు మామూలుగా కష్టపడట్లేదండి. అండ్ డైలీ తన షెడ్యూల్ అసలు చాలా రిస్కీ స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మెయిన్గా ఇంట్రొడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ట్రైనర్స్ వాళ్ళు కొంతమంది టెక్నీషియన్స్ పర్యవేక్షణలో ఈ సీన్స్ అయితే రూపొందిస్తున్నారంట. మరి దీనికోసం అల్లు అర్జున్ గారు చాలా కష్టపడుతున్నారు అండ్ ఇందులో చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎలా ఉంటుంది ఫిలిం అనేది మాత్రం టోటల్ గా మనం ఇంకా అప్డేట్స్ తెలుసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాలో తెలుసు కదా ఆల్రెడీ దీపికా పదుకొన్ అండ్ అలాగే మృణాల్ ఠాకూర్ అలాగే జాన్వీ కపూర్ ముగ్గురు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ రాక మూవీ కూడా అలానే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మరి మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC 33వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్గా ప్రారంభించడంతో పాటు ఆర్టీజీఎస్పై సమీక్షిస్తారని కార్యాలయ అధికారులు తెలిపారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అభివృద్ది చెందుతున్న సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందించే ప్రతిభ సామర్థ్యం భారతీయ యువతకు ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ కృష్ణాతీరంలోని పున్నమిఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గంగమ్మ తల్లికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 14వ తేదీ విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేయనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి నిన్న క్షేత్రస్థాయిలో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, వైద్య, సమాచార శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను తమ మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

యూఆర్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం ఇప్పుడు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. 12:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి దసరా నవరాత్రుల్లో 2వ రోజు ఈరోజు. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు కదా. మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో దసరా నవరాత్రులకు ఎంతో విశిష్టమైన స్థానం అయితే ఉంది. మరి ఈ ఫెస్టివల్ని శక్తి ఆరాధనకు, అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాం కదా. మరి ఒక్కో స్టేట్లో ఒక్కోలాగా జరుగుతూ ఉంటాయి దసరా సెలబ్రేషన్స్. మరి ఈరోజు స్పెషల్గా మనమైతే దాండియా అలాగే గర్భా డ్యాన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసు దాండియా అండ్ గర్భా ఏ స్టేట్కి సంబంధించినవి అంటే గుజరాత్. సో గుజరాత్ నేలపై పుట్టి నవరాత్రి వేడుకల్లోనే ప్రత్యేకంగా ప్రదర్శించే ఈ దాండియా అండ్ గర్భా నృత్యాల గురించి మెయిన్గా మనం ఈరోజు మాట్లాడుకుందాం. వాటి హిస్టరీ ఏంటి, సో ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ ట్రాక్ ప్రేమికుల రోజు మూవీ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్. ప్రేమికుల రోజు ఫిలిం నుంచి వినేశారు కదా. మరి గుజరాత్ నేలపై పుట్టి నవరాత్రి వేడుకల్లో వికసించిన అందమైన జానపద నృత్యం దాండియా. మెయిన్ గా దుర్గాదేవి విజయానికి ప్రతీకగా, భక్తి అలాగే ఉత్సవాల కలయికగా, వాటి ప్రతీకగా భక్తి అలాగే ఉత్సవాల ఈ నృత్యమే మెయిన్ గా తరతరాలుగా కొనసాగుతూ వస్తూ ఉందన్నమాట. సో ఈ దాండియా అనేది రెండు కర్రల ఝుంకారం. సంగీతానికి అనుగుణంగా సాగే అడుగులు, కలిసి చేసే డాన్స్, వందలాది మంది కలిసి చేసే ఈ డాన్స్ అనేవి, ఇవన్నీ ఈ దాండియా ప్రత్యేకతను మరింత స్పెషల్ గా చూపిస్తూ ఉంటాయి. మరి ఈ సాంప్రదాయ కళ నేడు భారతీయ సంస్కృతికి ఒక ఉత్సాహభరితమైన ప్రతిరూపంగా నిలిచింది అని చెప్పొచ్చు. సో మరి దాండియా హిస్టరీ గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకోవాలి కదా. సో మెయిన్ గా నవరాత్రి టైంలోనే వేస్తారని చెప్పాను. అండ్ చాలా ఉత్సాహంగా, అసలు ఎంతో ఎనర్జెటిక్ గా చాలా మంది, కొన్ని వందలాది మంది కలిసి స్పెషల్ గా డాన్స్లు వేస్తూ ఉంటారు. అండ్ ఈ సాంగ్ లో మనం విన్న ఈ పాటలో కూడా అలాగనే హీరో హీరోయిన్స్ మధ్య సాంగ్స్ లో ఈ సాంగ్ లో మనం చూస్తాం చాలా మంది ఒక గ్యాదరింగ్ పెట్టేసుకొని చక్కగా డాన్స్ వేస్తూ ఉంటారు కదా. మరి దాండియాని దాండియా రాజ్ అని కూడా అంటారు. సో ఇది గుజరాత్ లో శతాబ్దాల నాటి జానపద సాంప్రదాయం అనమాట. అండ్ దీని మూలాలు మెయిన్ గా నవరాత్రి ఆరాధనతోనే లింక్ అయి ఉంటాయి. సో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం దాండియా గురించి. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: FM 101.3.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, నేను మీ ఆర్జే తేజు. సో దాండియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో పురాణ సాంప్రదాయం ప్రకారం ఈ దాండియా డాన్స్ అనేది దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని ఎక్కువగా ఆ సెలబ్రేషన్స్ లోనే చేస్తూ ఉంటారు. దాండియా డాన్స్ అనేది అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. అండ్ ఈ చేతిలోని దాండియా కర్రలను దేవి ఆయుధాలకాగాను కూడా ప్రతీకగా భావిస్తారంట. మరి ఇక మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఈ దాండియా అలాగే కోలాటం రెండు సేమ్ గానే అనిపిస్తాయి. సో మనం ఇట్లా ఇప్పుడు ఇందాక మనం విన్నాం ద్వారకా సాంగ్, సో భజరే నందగోపాలహరి, అలాగే మెయిన్ గా శ్రీకృష్ణుడి సాంగ్స్ కి చాలా రిలేటెడ్ గా కోలాటం కి దగ్గరగా అనిపిస్తుంది దాండియా. కానీ రెండు చూడడానికి సేమ్ డాన్స్ లాగానే ఉన్నా కూడా ప్రదర్శించే ఉద్దేశాలు మాత్రం వేరన్నమాట. ఇక కోలాటం అంటే మెయిన్ గా సౌత్ ఇండియాకి, సౌత్ ఇండియాలో మనం మెయిన్ గా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువగా

వేస్తూ ఉంటాం, ఇలా దేవుడి పాటలకు వేస్తూ ఉంటాం. కానీ ఈ దాండియా అనేది కంప్లీట్లీ నవరాత్రి టైంలోనే వేస్తూ ఉంటారు. సో ఇది కేవలం గుజరాత్ స్టేట్కి మాత్రమే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉండేది. కానీ ప్రజెంట్ డేస్లో చూసుకుంటే గుజరాత్తో పాటుగా చాలా రాష్ట్రాల్లో దాండియా వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఈ నవరాత్రుల సందర్భంగా మన విజయవాడలో కూడా దాండియా వేడుకలు అయితే జరగబోతున్నాయి అక్టోబర్ 17th. సో ఆల్రెడీ మనం విన్నాం కదా, సో ఈ 9 days 9 అకేషనల్ ఈ 9 రోజుల మన విజయవాడలో చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు కదా. మరి అక్టోబర్ 17th అయితే మాత్రం దాండియా వేడుకలు కూడా నిర్వహిస్తున్నారు మన విజయవాడలో. సో అదనమాట. సో ఇంకా మాట్లాడుకుందాం దాండియా రాజ్ గురించి. అండ్ ఈ విశేషాలు తెలుసుకునే ముందు మీకోసం సాంగ్ అయితే ఊసరవెల్లి నుంచి ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
3: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
2: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
4: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
3: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
4: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
3: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
4: అయితే ఓకే, yes, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్ధికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
7: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिश

0: జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
1: సుప్రీం కోర్టు కే ద్వార సబ్ కే లియే ఖులే హై కోయి భీ పిటిషన్ కిసీ భీ కోయి భీ చాహే వో ఆమ్ నాగరిక్ హై యా కోయి మాననీయ సదస్య హై కిసీ ఎలెక్టెడ్ బోడీ కా కోయి భీ హై భారత్ కా హర్ నాగరిక్ కా ఉస్కా అధికార హై వో హమారే పాస్ ఆయే హమ్ కానూన్ కీ వ్యవస్థా కా ఔర్ కానూన్ కే అనురూప్ జో ఉన్కీ సమస్యా హై ఉస్కా హమ్ అప్నీ తరఫ్ సే ఉస్కీ సునవాయి కరేంగే ఔర్ జో జిస్కో బన్తా హై ఉస్కో జరూర్ ఉస్కా అధికార్ వో దేంగే.
0: మానవ హక్కులు మానవ గౌరవంతో ముడిపడి ఉన్నాయని, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కు

0: హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం

ఆర్తి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూ చేస్తూ ఉన్నారు. నేను మీ ఆర్జే తేజు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ చిరుజల్లు సినిమా నుంచి వినేశారు కదా, 12:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇక మనమైతే దాండియా రాజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రెసెంట్ మనం విన్న సాంగ్ చిరుజల్లు. అండ్ ఈ శ్రీకృష్ణుడి పాటల్లో మనం ఎక్కువగా కోలాటాల డాన్సుల గురించి బాగా చూస్తూ ఉంటాం కదా. అండ్ దాండియా రాజ్ అనేది శ్రీకృష్ణుడు అలాగే గోపికల రాస్లీలతో కూడా అనుసంధానిస్తారు తెలుసా. అయితే నేటి దాండియా రాజ్ అనేది ప్రధానంగా చూసుకుంటే

అంటే గుజరాత్లోని నవరాత్రి వేడుకల్లోనే స్పెషల్ గా డెవలప్ అయిందనే చెప్పాలి. అండ్ ఈ దాండియాలో ఇంకొక అట్రాక్షన్ ఏంటో తెలుసా? వాళ్ళు వేర్ చేసే కాస్ట్యూమ్స్ అనమాట. సో లేడీస్ అందరూ కూడా చోళీలు ధరిస్తారు. సో మనం చూస్తాం లెహంగాస్ ఆర్ చోళీస్ అంటూ ఉంటాం కదా, ఘాగ్రా చోళీస్. ఇది చాలా ఫేమస్ గుజరాత్ ట్రెడిషన్ అనమాట. సో చోళీలో మిర్రర్ వర్క్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్. అండ్ జెంట్స్ అందరూ కూడా కుర్తాలు ధరిస్తారు. సో ఇది వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్. అండ్ వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి చక్కగా డాండియా అయితే ఆడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుజరాత్కే చెందిన ఇంకొక స్పెషల్ డ్యాన్స్ అంటే జానపద నృత్యం ఒకటి, గర్భా డ్యాన్స్. మరి ఇది కూడా చాలా మెయిన్గా గుజరాత్లోనే నవరాత్రుల రోజుల్లోనే 9 రోజుల వేడుకల్లో ఈ గర్భా నృత్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా ప్రదర్శిస్తారు తెలుసా. అండ్ ఇక దీని హిస్టరీ గురించి తెలుసుకోవాలి అంటే, గర్భా అంటే ఒక ఆ పదాన్ని సంస్కృతంలో గర్భ అనే పదంతో, అంటే మామూలుగా నేను పలికింది గర్భ అనేది నార్మల్గా ఒత్తు లేకుండా, తర్వాత సంస్కృతంలో చూసుకుంటే గర్భ అనే పదంతో సంబంధం కలిగి ఉందని భావిస్తారు. మరి ఈ డాన్స్ అనేది మెయిన్గా స్త్రీ శక్తికి అలాగే సృష్టికి మూలమైన దైవశక్తిని, జీవన చక్రాన్ని సూచిస్తుంది అని నమ్ముతారు. మరి పూర్వకాలంలో చూసుకుంటే గుజరాత్ ప్రాంతంలో మట్టి కుండలో దీపాన్ని వెలిగించి దాని చుట్టూ మహిళలందరూ కూడా వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసేవారు. సో ఈ కుండను గర్భీ లేదా గర్భదీప్ అని పిలిచేవారన్నమాట. అంటే వెలిగే దీపం అనేది ఆ దైవశక్తికి, జీవానికి ప్రతీకగా భావిస్తారు. ఇక తర్వాత చూసుకుంటే ఈ ఆచారం కాస్త నవరాత్రి వేడుకల్లోనే ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మరి ఇప్పుడు చూసుకుంటే గర్భా డాన్స్ మట్టి కుండతో పాటుగా అలంకరించిన దీపాలు, విద్యుత్ దీపాల మధ్య కూడా చాలా ఘనంగా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. సో ఈ నవరాత్రి వేడుకల్లో గుజరాత్ వెళ్లిన వాళ్ళు ఎవరైనా సరే చక్కగా డాండియాస్ అలాగే ఈ గర్భా డాన్స్ అసలు చూసి కళ్ళారా చూసి హ్యాపీ ఎంజాయ్ చేసేయచ్చు. సో మెయిన్గా ఈ గర్భా డాన్స్లో చూసుకుంటే చేతులు, కదలికలు, చప్పట్లు, లయబద్ధమైన అడుగులకు ప్రాధాన్యమైతే ఉంటుంది. ఇక దాండియా రాసులో మాత్రం కళాకారులందరూ చిన్న చిన్న కర్రలను తాళానికి అనుగుణంగా ఒకదానితో ఒకటి తాకిస్తూ డాన్స్ చేస్తారు. సో అదనమాట, గుజరాత్ నేలపై వికసించిన ఈ అద్భుతమైన జానపద కళలు నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పాలి. ఇదన్నమాట ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ అబౌట్ దాండియా అలాగే గర్భా డాన్స్. మరి మీకోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ గద్దలకొండ గణేష్ మూవీలో మనం చూసాం ఒక పాట. ఓల్డ్ సాంగ్ని దీంట్లో రీమిక్స్ చేసి పెట్టేశారు కదా, సో ఆ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వెళ్ళి వచ్చి గోదారమ్మ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రతి పౌరునికి స్వేచ్ఛ సమానత్వాలను కల్పించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో తుడా పరిధిలో 3,000 కోట్ల రూపాయల విలువైన పనులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ మధ్యాహ్నం ఆర్టీజీఎస్పై సమీక్షిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలనా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజైన ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈ ఉదయం బంగారు తిరుచ్చిపై ఉభయ దేవేరులతో మాడవీధుల్లో ఊరేగారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెదశేష వాహన సేవ జరగనుంది. విజయవాడ కృష్ణాతీరంలోని పున్నమి ఘాట్ మాకినేని బసవపన్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు నిన్నటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వి అనిత, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండూర్కర్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు రోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి 7 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు అదే రాత్రి 9:10 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి తప్పిపోయిన తమ చిన్నారుల వివరాలను మొబైల్లోని దసరా 2026 యాప్లో నమోదు చేస్తే ఆ సమాచారం నేరుగా మైక్ ప్రధాన ప్రచార కేంద్రానికి, తదుపరి ఆలయ పరిసర ప్రాంతాల్లోని అన్ని మైకులకు చేరుతుందని, దీని ద్వారా వారి ఆచూకీ సులభంగా తెలుసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

3 చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మనమైతే ఇక కుదిరితే కప్ కాఫీ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. సో జనరల్ గా లేడీస్ అందరికీ కూడా సహనం చాలా ఎక్కువ అంటూ ఉంటారు. అది చాలా ఎంతో నిజం అనేది మాత్రం తెలుస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ నే మనల్ని అలా సహనంగా మార్చేస్తాయి కూడా కదా. చాలా మందికి ఈ సహనం అనేది అన్ని చోట్ల సక్సెస్ సాధించడానికి యూజ్ అవ్వదు, కొన్ని చోట్ల మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటే అమ్మవారిని శ్రీ బ్రహ్మచారిణి దేవిగా కూడా పూజిస్తూ ఉంటారు. మరి ఈ అమ్మవారు తపస్సుకు, సహనానికి, త్యాగానికి, అలాగే పట్టుదలకు, ఆత్మ నిగ్రహానికి ప్రతీకగా నిలుస్తారు. మరి జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు, దానికి ఎంతో ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి, అలాగే దృఢమైన సంకల్పం కూడా చాలా అవసరం. మరి ఈ గొప్ప లక్షణాలన్నింటినీ బ్రహ్మచారిణి దేవి మనకు బోధిస్తారన్నమాట. మరి ఒక విత్తనం మొక్కగా మారడానికి చాలా టైం పడుతుంది కదా. మరి ఒక మొక్క మహావృక్షంగా ఎదగడానికి ఎంతో ఓర్పు కావాలి. అలాగే ఒక మహిళ తన కలలను నిజం చేసుకోవడానికి కూడా సహనం, కృషి, పట్టుదల ఎంతో అవసరం. మరి మహిళలు కుటుంబ బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ ఒత్తిళ్లు కానివ్వండి, పిల్లల పెంపకం, సామాజిక అంచనాలు ఇలాంటివి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భాల్లో సహనం అనేది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే సమస్యలను పరిష్కారాలు కనుక్కోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ సహనం అంటే అన్యాయాన్ని భరించడం అయితే కాదు, అవసరమైనప్పుడు తన హక్కుల కోసం నిలబడడం కూడా నిజమైన ధైర్యమే అని చెప్పచ్చు. సో మరిన్ని విషయాలు, అసలు సహనంతో అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారు మహిళలు, నేటి మహిళలు, దీని గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో పీపీటీ సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ కోరారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. తిరుమల కొండపై భక్తుల రద్దీని తగ్గించడంతో పాటు తిరుపతిలోనే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ ఉద్యోగులకు నివాస స్థలాల అభివృద్దితో పాటు భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సమాచార కేంద్రాలు, అత్యవసర వైద్య సహాయ కేంద్రాలు, ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుపతి నగరంలో 242 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 9 మాస్టర్ ప్లాన్ రహదారులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడలోని జేఎన్టీలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రాంతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేసి స్థానిక పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు, ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాల వివరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు రాష్ట ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని చెప్పారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచిస్తూ
1: Every great enterprise must pass 3 tests. Did the people gain? Did the industry gain? Did the planet gain? If the answer is all 3 is yes, you have built something that lasts. The government can build ports and policies, and we'll do it faster every year. But a government cannot create a culture of invention and innovation by passing a simple resolution.
0: గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఏల్చూరులో 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉప కేంద్రానికి, అద్దంకిలో ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్టుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడంతో పాటు పట్టణ పరిధిలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ భవానీపురం రైతు బజార్లో తక్కువ ధరకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా 151 రైతు బజార్లలో కిలో బీపీటీ

0: సన్నరకం బియ్యాన్ని 49 రూపాయలకు అందిస్తున్నట్లు తెలిపారు. పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ,
1: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఉండొచ్చు, నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 151 రైతు బజార్లో కూడా బీపీటీ సన్నరకం బియ్యం 49 రూపాయల కిలోకి 26 కేజీల బ్యాగ్ లో ప్రతి ఒక్కరికి అందించే విధంగా సిద్దమయ్యాం. ఇంకా ఎక్కువగా ప్రజలు కోరుకునే వెరైటీ నెల్లూరు వెరైటీ, అది మార్కెట్ లో 85 రూపాయలు పలుకుతున్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే తీసుకొచ్చాం ప్రజల కోసం. ఇది ఒక అద్భుతమైన ప్రైస్ ఇంటర్వెన్షన్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కందిపప్పు కూడా సరఫరా చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు
0: చేస్తాం. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశ పాఠశాల విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ 1968 నుంచి అమల్లో ఉన్న 10+2 విద్యా విధానానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో బోధనకు ప్రాధాన్యమిచ్చారు. విద్యార్థులు తమ ఆసక్తులు సామర్థ్యాలకు అనుగుణంగా వివిధ కోర్సులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన నిపుణ్ భారత్ విద్యా ప్రవేశ్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో నైపుణ్యాల అభివృద్దికి దోహదపడుతున్నాయి. పాఠశాల విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులకు దిశానిర్దేశం చేసిన విధానంగా జాతీయ విద్యా విధానం 2020 నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే पारंपरिक ज्ञान से लेकर भविष्य की टेक्नोलॉजी तक को समान रूप से महत्व दिया गया है. प्राथमिक शिक्षा के क्षेत्र में नया पाठ्यक्रम भी तैयार किया गया है.
0: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో సిరిమాను ఇరుసుమాను చెట్లకు స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మితో కలిసి ఈరోజు సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిరిమానోత్సవం కోసం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ తర్వాత తొలి పండుగ కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. అంకుర పరిశ్రమల స్థాపనలో యువత ముందుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. విజయవాడ కొత్తపేటలోని స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టపత్రుల దినోత్సవంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టి ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు. భారత్లో అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని మంత్రి తెలియజేస్తూ,
3: 12 సంవత్సరాల క్రితం మన దేశంలో దేర్ యూస్ టు బి ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టార్ట్అప్స్. నౌ దేర్ ఆర్ 250,000 స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా. దాంట్లో ఒక 125 స్టార్ట్అప్స్ యూనికాన్స్ గా పిలుస్తారు. ఈ యూనికాన్ సిస్టమ్ 23 లక్షల ఉద్యోగాలు ఈ దేశంలో జనరేషన్. ఇవన్నీ యూనికాన్స్ తయారు చేసిన వాళ్ళు ఎవరు తెలుసా, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత. ఇవాళ దేశంలో ఇంత పెద్ద సంపదను సృష్టించి ప్రపంచ దేశాలకు ఇవాళ భారతదేశంలో ఉంటున్న యువత తెలివితేటలు మేధో సంపత్తిని చాటి ఇవాళ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ను తయారు చేసే దిశగా ఇవాళ భారతదేశం తయారైంది.
0: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామిని బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. ఈరోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం భరత్ కనకదుర్గమ్మను దర్శించుకుని

ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపునున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 07249 నంబరు కలిగిన రైలు ఉదయం 9:30 విజయవాడలో బయలుదేరి అదే రోజు రాత్రి తిరుపతి చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 07250 నంబరు కలిగిన రైలు రాత్రి 9:10 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విజయవాడ చేరుకుంటుంది. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో 3,222 కోట్ల రూపాయల అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పరిశ్రమలు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:36 PM క్లాక్ లో టైం చూస్తే ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. ఇక మనమైతే మాట్లాడుకుంటున్నాం మహిళలకు ప్రతి రంగంలో వర్క్ చేసే వాళ్ళకి, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సహనం ఉండాలా, అది ఉంటేనే మనం సక్సెస్ సాధిస్తామా, అసలు అన్ని చోట్ల ఎలా సక్సెస్ సాధిస్తున్నారు అబ్బాయి అమ్మాయిలు అందరూ కూడా, సో అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజంగా సహనం అనేది మనం ఎదురయ్యే సిచ్యువేషన్స్ ని బట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అని చెప్పాను కదా. అండ్ ఇక చాలా మంది జాబ్స్ చేసేవాళ్ళు, సో ఉద్యోగ రంగంలో మహిళలందరూ కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండడం, పోటీని ఎదుర్కోవడం, అలాగే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, ఇలాంటి అంశాల్లో సహనం అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో విజయం సాధించిన ప్రతి మహిళ వెనుక ఎన్నో కనిపించిన ప్రయత్నాలుంటాయి, ఎదురుచూపులుంటాయి, ఎన్నో అనుభవాలు కూడా ఉంటాయి. మరి చాలామంది ఇంకా బిజినెస్ ఉమెన్ ఉంటారు, సో వ్యాపార రంగంలో నష్టాలు రావచ్చు అండ్ లాభాలు రావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో కష్టాలు వచ్చినాయి అంటే నష్టాలు వచ్చాయి అని చెప్పి అలా కృంగిపోకూడదు, అలాగనే లాభాలు వచ్చాయని చెప్పేసి ఇంకా అయిపోయింది ఇంక ఎక్కడితో అమ్మయ్య మనం సక్సెస్ చూసేసాం కదా అని చెప్పేసి అక్కడితో స్టాప్ చేయకూడదు. సో ఇంకా బెటర్గా ముందుకు ఇంకా ఎలా రీచ్ అవ్వాలో వెయిట్ చేయాలి, చూస్తూ ఉండాలి. సో వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినా, వినియోగదారుల నుంచి విమర్శలు ఎదురైనా, కొత్త సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి ఆ పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ముజుందర్ షా, సో ఈవిడ బయోటెక్నాలజీ రంగంలో తన వ్యాపార ప్రయాణాన్ని అనేక సవాళ్ల మధ్య నిర్మించుకున్నారు. అయితే ఆమె ప్రయత్నం మహిళలకు పట్టుదల, నైపుణ్యం, దీర్ఘకాలిక దృక్పథం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మరి ఇలాంటి కొందరు మహిళా విజేతల గురించి కూడా మనం తెలుసుకుందాం, లైవ్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: మా అన్నయ్య సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా, 1:44 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు.

ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మనం కొందరు మహిళా విజేతల గురించి తెలుసుకుందాం అన్నాను కదా. సో కల్పనా చావ్లా గారు, అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాల స్ఫూర్తి కల్పనా చావ్లా. ఎన్నో అడ్డంకులను అధిగమించారు. అంతరిక్ష యాత్రికురాలిగా ఎదిగిన కల్పనా చావ్లా ఆమె కలలు కనడానికి మాత్రమే కాదు, వాటి కోసం నిరంతరం కృషి చేయడానికి కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తారనే చెప్పాలి. సో అక్కడ వరకు వెళ్ళగలిగారు అంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు కదా. ఎన్నో అడ్డంకులను అధిగమించి చివరికి ఆవిడ అనుకున్నది సాధించగలిగారు. నిజంగా రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఇక తర్వాత మేరీ కోమ్, ఓటమిని విజయంగా మార్చుకున్న క్రీడాకారిణి మేరీ కోమ్. కఠినమైన శిక్ష, కుటుంబ బాధ్యతలు, పోటీలు ఇలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు మేరీ కోమ్. మరి నిజంగా ఆమె జీవితం కూడా ఒక క్రమశిక్షణ పట్టుదలకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సుధామూర్తి గారు, మరి సుధామూర్తి గారు రచయిత్రిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలలో భాగస్వామిగా ఆమె చేసిన కృషి ద్వారా సమాజానికి ఉపయోగపడే ఒక జీవితాన్ని నిర్మించుకోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇలా ఈ మహిళల ప్రయాణాలు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేర్పిస్తాయి. ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన లక్ష్యంపై స్పష్టతతో కృషి చేస్తూ ముందుకు సాగడం అనేది ఎంతో ముఖ్యం అనేది మాత్రం మనం వీళ్ళందరినీ చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటూనే చేస్తూ ఉన్నారు ధీర ప్రోగ్రామ్ ని అండ్ సఖియా నాతోరా. ఈ సినిమా నుంచి సాంగ్ కార్తిక్ పాడిన పాట వినేశాం కదా. ఇక మనమైతే మహిళల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి రోల్, ఎక్కడ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు అనేది. అండ్ ఇక ఫ్యామిలీలో కూడా అండి మహిళలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కదా, తల్లిగా, కుమార్తెగా, భార్యగా, ఉద్యోగినిగా. సో ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కరోజు వాళ్ళు ఒక ఇంట్లో బిజీగా, అంటే ఇంట్లో ఒక్క పని చేయకుండా కామ్గా ఉంటే ఇల్లంతా అసలు చూడడానికే అసలు మనం ఎవరం కూడా తట్టుకోలేము, అసలు ఒక్క పని కూడా అవ్వలేదా అయ్యో అని చెప్పేసి ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాం నిజంగా. మరి మహిళలు అనేవాళ్ళు ఇతరుల కలలకు రెక్కలు ఇవ్వడమే కాదు, తన కలలకు కూడా అవకాశాన్ని, ఐ మీన్ ఆకాశాన్ని, అవకాశాన్ని వాళ్లే ఎంచుకోవాలి, తీసుకోవాలి కూడా కదా. మరి ఇప్పుడు మహిళలు విజయం సాధించడానికి జనరల్గా ఎప్పుడూ వేగంగా పరిగెత్తాల్సిన అవసరమైతే లేదు, కానీ కొన్నిసార్లు నెమ్మదిగా నడిచినా సరే సరైన దిశలో ముందుకు సాగడమే ముఖ్యం అని మాత్రం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ మెయిన్గా సహనం గురించి, టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో సహనంతో ఎదురు చూసే మహిళ కాదు, సహనంతో తన భవిష్యత్తును నిర్మించుకునే మహిళే నిజమైన విజేత. మరి ప్రతి మహిళ తన కలలను సాకారం చేసుకోవాలని, అలాగే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. మరి రోజుకొక అమ్మవారి అలంకారం గురించి కూడా మాట్లాడుకుంటూ చక్కగా అమ్మవారి క్వాలిటీస్ని, ఆ శక్తిని, ఆ పవర్ని మనం కూడా గెయిన్ చేసుకోవాలి. మరి ప్రతిదీ మనం నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి సక్సెస్ఫుల్గా. మరి ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. నెక్స్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్వింటోనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మీరైతే వినేశారు సంక్రాంతి సినిమా నుంచి సాంగ్ కదా. అండ్ ఇక ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం సండేస్ నటి ప్రోగ్రామ్ లో కూడా వినిపిస్తూ ఉంటాను. అలాగే నేను అడిగే క్వశ్చన్స్ కి కూడా మీరు ఆన్సర్స్ పంపించాలి అంటే తెలుసు కదా, 8662438114 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండాలి. ఇక ఎగ్జాక్ట్లీ టైం 2:24 అయిపోయింది. ఇంకొక సాంగ్ తర్వాత నేను ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. సో గెట్ రెడీ అనమాట, మీరు మొబైల్ ఫోన్స్ తీసుకుని చక్కగా నెంబర్ ని డైల్ చేసి

0: వస్తే బాండు అని అనిపించింది. ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

లిజనర్స్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక వెల్కమ్ టు సందడే సందడి. అండ్ ఇక సందడి సందడిలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే తెలుసు కదా, 8662438114 నెంబర్ కి నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పంపించేసేయచ్చు. అండ్ ఇక ఫస్ట్ ఇవాళ మన షోలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో అదేంటి? అందరి ఇళ్లలోనూ ఇది ఉండాలని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా ఇంటి బయట అయినా ఉంటుందన్నమాట ఇది. సో అందరి ఇళ్లలో అయితే, పెద్ద పెద్ద ఇళ్లలో అయితేనే ఉంటుంది, కానీ అందరి మన మిడిల్ క్లాస్ హౌసెస్లో అయితే ఖచ్చితంగా ఉండదు. మా ఇంటి బయట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇంటి వెనక ఆర్ ఇంటి బయట ఇంటి ముందు. సో ఇదేంటో మీకు తెలుసా? అది మన ఇంటి దగ్గరే ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటే అది వెనక్కి వెళ్తూ ఉంటుందంట. సో చాలా సింపుల్, ఏదో సింపుల్ లాజికల్ క్వశ్చన్ అనమాట. మీరు ఆన్సర్స్ పంపించగలుగుతారా లేదా చూద్దాం. మరి ఆన్సర్ తెలిస్తే నాకు తెలుసు, మీకు ఎలా పంపించాలో తెలుసు కదా. 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఇక నెక్స్ట్ మీ అందరి కోసం సాంగ్ ఫ్రమ్ ద మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక శంకర్ దద్ద ఎంబీబీఎస్ మూవీ నుంచి సాంగ్ వినేశారు కదా. ఇక నేను మీ ఆర్జే తేజు సందేశ్ నడి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను కదా. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. మొత్తానికి కన్ఫ్యూజన్ లోనే ఆన్సర్స్ బయటకు వస్తాయండి. సో ఆన్సర్స్ కరెక్ట్ గా ఎవరైనా పంపించారా చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయరా, ఇప్పుడే ట్యూన్ చేశాను అని కూడా మెసేజ్లు కొంతమంది పంపిస్తున్నారు. ఓకే, డెఫినెట్ గా రిపీట్ చేస్తాను. పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, బాగున్నారా అంటున్నారు. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గుడ్ ఆఫ్టర్నూన్ అని పెట్టారు మెసేజ్. కృష్ణా జిల్లా కాజా నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఇక మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, ఎలా ఉన్నారండి అంటూ. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఇక ఆన్సర్స్ ఇంకా స్టార్ట్ అవ్వాలా కొంతమంది దగ్గర నుంచి. షాడో అనుకుంటున్నారు చాలామంది, గేట్ అంటున్నారు, పొగగొట్టం అంటున్నారు, ఇవేవి కాదు. సునంద గారు అనంతపురం నుంచి పంపించారు షాడో అని చెప్పేస్తూ. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, పొగగొట్టం కాదు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి షణ్ముఖి, ఆకాశంలో చందమామ. అది మనం ముందుకు వెళ్తే ముందుకు వస్తున్నట్టుంది, వెనక్కి వెళ్తే వెనక్కి వస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాని మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఏమి ఉండదు కదా. సో చందమామ అయితే కాదు. నెక్స్ట్ గేట్ అంటున్నారు పీలేరు నుంచి రఫీ గారు, కాదండి. జనార్దన్ గారు కానూరు సోమాల మండల్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు, డోర్ అంటున్నారా, కాదు. హాయ్ అండి, ఐఎమ్ కరుణ ఫ్రమ్ ఖమ్మం అని చెప్తూ ఒక ఆన్సర్ పెట్టారు, కానీ అది కూడా కాదండి. కాంపౌండ్ వాల్ గేట్ అంటున్నారు, కాదు. ఇంకొక మెసేజ్ ఎవరంటే వీళ్ళు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి అనమాట. ఇక చెప్పులు, నీడ ఇవేవి కాదు. నీడ అనేది మనం వెంటే వస్తుంది కదా. సో మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్ళదు కదా. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పెట్టాను మెసేజ్ అనమాట ఇది. అండ్ ఇంకా ఇలా వస్తూనే ఉన్నాయి మెసేజ్లు, చాలామంది నీడ గేట్ ఇలా పెడుతున్నారు. సో చెప్పాను కదా ఇవేవి కాదని. మరి ఇంకేమై ఉంటుంది ఆన్సర్ ఆలోచించండి. నేను ఇందాక చెప్పాను ఒకటి, పెద్ద పెద్ద ఇళ్లలో అయితే ఇంట్లోనే ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాను. లేదు అంటే ఇంటి బయట, లేకపోతే మన అమ్మవాళ్ళు ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా టెర్రస్ మీదకి వెళ్ళి కావాల్సిన ఎండ పెట్టుకొని వస్తూ ఉంటారు. సో ఇంకేంటి, ఇంకా క్లూ కూడా ఇచ్చేసాను. సో ఇది మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే మాత్రం అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆలోచించండి ఏమై ఉంటుందో. సో వింటూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్.

0: వెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 2:46 PM క్లాక్ లో టైం. ఇక సందర్శన ఈ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపించేసారా ఇప్పటికైతే చూసేద్దాం. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ నీడా అయితే కాదండి ఆన్సర్. సో ఇక నెక్స్ట్ చూద్దాం. చాలా మంది వచ్చేసాయి మెసేజెస్ అయితే. మోహన కృష్ణ కొత్త 30 ఏలూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్, బట్ రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ సులోచనగర్ కరీంనగర్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నమస్కారం అండి అంటూ కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సుధాదేవి గారు. శృతి దీపు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చీపురు అంటున్నారా? శృతి కాదు, దీపు కాదు, దిస్ ఇస్ తేజు. అండ్ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. ఇక ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు రాజుల నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాటు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి పంపించారు ఆన్సర్, తిరుపతి జిల్లా. 2 ఆన్సర్స్ పంపించారు. ఓకే, ఒకటైతే కరెక్టే వస్తుందండి, ఇంకొకటైతే రాంగ్. చౌడేపల్లి నుంచి మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్, సారీ గౌతమ్ చౌడేపల్లి మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, తేజు గారు ఎలా ఉన్నారు అని చెప్తూ గడప అనుకుంటున్నాను అంటున్నారా? కాదు. నెక్స్ట్, నేను బాగున్నాను. అండ్ ఇక అందరికీ దసరా శుభాకాంక్షలు ముందుగానే వచ్చేసింది. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పెట్టారనమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. కలమదలపాడు గ్రామం నుంచి కాసిం అండ్ ముత్తజావలి గారు మెసేజ్ చేశారు, కానీ రాంగ్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు వచ్చింది మెసేజ్ అయితే. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి మెసేజ్ పంపించారు. ఇక శేషసాయి రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. రఫీ గారు మెసేజ్ పంపించారు పీలేరు నుంచి. హౌసా? హౌస్ ఎలా వస్తుంది? కాదు కాదు. రాజుల నుంచి జయన్న గారు, క్వశ్చన్ వినలేదా? సరే, నేను ఆల్రెడీ ఇందాక రిపీట్ చేసేసాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇక నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి మెసేజ్ పంపించారు. సన్న కాదు. తర్వాత ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. సాయి శిరీష తిరుపతి విఎస్ ఎన్కే కాలనీ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయ్ పరమేష్ ఫ్రమ్ గుంతకల్, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇక అశోక్ గన్నవరం నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఎస్ఎస్ రామారావు గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. తర్వాత నాయుడుపేట నుంచి నాగమణి గారు మెసేజ్ పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ. గోడ గడియారంలో టైమా? కాదు. దేవసేన గారు మెసేజ్ పంపించారు, ఇప్పుడే ట్యూన్ చేశానండి అంటున్నారా? ఓకే, మళ్ళీ

అడుగుతాను. ఇక ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ ఎండ సుబ్బిరామిరెడ్డి పల్లె, ఎండ అంటున్నారా, సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు, కానీ ఎండ అయితే కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ పంపించారు, కాదు, రాంగ్ ఆన్సర్. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణరావు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి గడ్డ మంకయ్య గారు మెసేజ్ పంపించారు, సెకండ్ మెసేజ్ అనమాట. ఫస్ట్ డోర్ అన్నారు కానీ కాదు, సెకండ్ ఇది కూడా కాదు. నెక్స్ట్ వర్ణిక గ్రేట్ టూ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు, ఎస్ కరెక్ట్గా పంపించారు. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, ఆ క్వశ్చన్ అర్థం కాలేదు. ఓకే నేను మళ్ళీ అడుగుతా. హాయ్ తేజు గారు, బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అని చెప్తూ హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ మెసేజ్ పంపించారు, కానీ కాదండి. ఇక సునంద అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, ఓకే ఈ లాజిక్ కూడా కరెక్టే, కరెక్ట్గానే పెట్టారు మీరు ఆన్సర్ని. నెక్స్ట్ మై నేమ్ ఇస్ ముబీన్ బాబా అంటూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు సీను గారు పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ఊయల అనుకుంటున్నారు ఎవరంటే జమలయ్య విహాన్ అండ్ దొడ్డతేవరపాడు నుంచి మెసేజ్ పంపించారనమాట, కానీ రాంగ్ అండి. వేటపాలెం రామానగర్ దగ్గర బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవంగ గారు మెసేజ్ పంపించారు, చాలామంది లేట్గా హాజరవ్వడం వల్ల మేము ప్రశ్న కొంచెం వెళ్ళలేకపోయామని చెప్తున్నారు. సో సెకండ్ మళ్ళీ నేను ఆల్రెడీ రిపీట్ చేసేసాను, ఎనీహో మళ్ళీ అడుగుతా. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ మంగళగిరి నుంచి హుసేన్ అండ్ కట్టా నుంచి సావిత్రి గారు మెసేజ్ పంపించారు, తుమ్మా జయలక్ష్మి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి అండ్ గౌతమి కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తనూజ్ ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూర్ సుగుణాబాయి ఫ్రమ్ ఏలూరు కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీనివాసరెడ్డి గారు ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్. తర్వాత మురారి మహేష్ అండ్ బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాలేదు. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ అయితే ఏమన్నమాట, నేను అడిగాను చాలా సింపుల్ క్వశ్చన్, మన ఇంట్లోనే ఉంటుంది, మనం ముందుకు వెళ్తే అది వెనక్కి వెళ్తూ ఉంటుంది అన్నాను. సో చాలామంది ఇళ్ళలో ట్రెడ్మిల్స్ ఉంటాయి అండ్ అవి లేని వాళ్ళు స్టెప్స్ ఖచ్చితంగా ఉంటాయి, మెట్లు. సో మనం ముందుకు ఎక్కుతూ ఉంటే అది వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటాయి కదా, సో అదనమాట చాలా సింపుల్ క్వశ్చన్. అండ్ ల్యాడర్ ఇది కూడా చెప్పచ్చు ఆన్సర్. ఇక స్విమ్మింగ్ పూల్లో వాటర్, సో ఇవన్నీ కూడా అనమాట. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు చిన్ని గారు మెసేజ్ పంపించారు, మెట్లు అని చెప్పేస్తూ అదనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అలా అయిపోయింది, సో మెట్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను, ఇంకా చాలా సింపుల్గా. ఇది అలా అలా వెనక్కి పురాణాల్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే క్వశ్చన్ అనమాట.

ఓకే దెన్. సో ఇంకా రెండు మెసేజ్లు వచ్చేసాయి. వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ దర్శి కరెక్ట్ ఆన్సర్, ఇక కేదర్ వీరేష్ గారు ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే దెన్. సో ఇక ఆన్సర్ ఏంటి అనేది చెప్పేశాను, మెట్లు అని చెప్పేసి. సో ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంద్రుడు దేవేంద్రుడు ఉన్నారు కదా, సో దేవేంద్రుడి ఉద్యానవనం పేరు ఒకటి ఉంది. సో ఇంద్రుడి ఉద్యానవనం పేరు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని. సో విన్నారు కదా, ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఏంటి? 8662438114 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పనా మధుర. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14-15 తేదీల్లో విజయవాడ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పేర్కొన్నారు. నూజివీడు పట్టణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా పర్యటిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాలను నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ వద్ద 67 మంది లబ్ధిదారులకు 33,70,344 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పంపిణీ చేశారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 939 పేద కుటుంబాలకు 600 కోట్ల విలువైన 22.31 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు కల్పించి పట్టాలిచ్చామని మంత్రి నారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మన్యం జిల్లా శిఖబడి నుంచి జీఎమ్మ వలస వరకు నిర్మించనున్న బీటీ రహదారి నిర్మాణానికి కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం కింద మైలవరం నియోజకవర్గంలో 16.2 కోట్ల వ్యయంతో సిమెంటు రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఏలూరులో దుకాణం తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన 2 నిందితులను 3వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదు, 60,000 రూపాయల చరవాణి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది. 25 లక్షల క్యూసెక్ల వరద నీటిని తట్టుకుని నిలబడటంతో పాటు తాగు సాగు నీటిని అందిస్తూ విద్యుత్ అందిస్తూ 215 టీఎంసీల సామర్థ్యంతో చెన్నై నగరానికి కూడా నీరందిస్తున్నందుకు ఈ ఘనత సాధించిందని వరల్డ్ బుక్ ఆఫ్ సర్టిఫికెట్స్ ను సంస్థ ప్రతినిధి డాక్టర్ ఎలైజర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ పోలీసును ఏలూరు 2 పట్టణ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుడు పలువురు బాధితుల దగ్గర ఉద్యోగాల పేరిట 26 లక్షల నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లిలో నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారికి పట్టువస్త్రాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అందజేశారు. రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి పేర్కొన్నారు. దీని ఫలితంగా ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అన్నారు. బలమైన గాలులు గంటకు 30-40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: అమ్మా, ఈ రోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
4: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
3: నాకు వేడివేడిగా గారెలు తినాలని ఉంది డాడీ.
5: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
4: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది.
5: చెప్పడం బానే ఉంటుంది.

0: చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా, మై హూనా నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
0: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

సమరసింహారెడ్డి సినిమా నుంచి సాంగ్ వినేశారు. 3:10 అయిపోయింది క్లాక్ టు టైం చూస్తే సందర్శ నటి ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అడిగాను కదా, చాలా చాలా మెసేజ్లు అయితే వచ్చేసాయి. మరి చూద్దాం ఆన్సర్స్ పంపించేసిన వారు ఎవరెవరు. కేదర్ వీరేష్ గారు రాజులి మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇక ఆన్సర్స్ కరెక్ట్గానే వచ్చేసాయి మోస్ట్లీ. ఇక మీ పేర్లన్నీ కూడా చెప్పనా ఫస్ట్? ఒకవేళ ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెప్తే రాంగ్ అని మాత్రం అనౌన్స్ చేస్తాను. సో మీ నేమ్స్ అన్నీ కూడా చెప్పేస్తా ఫస్ట్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. తర్వాత వేటపాలెం రామానగర్ దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్. హాయ్ ఆర్జే తేజు గారు అంటూ బీవి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మార్కాపూర్ నుంచి, అనంతపురం నుంచి బాబు గారు, దేవసేన ఫ్రమ్ తిరుపతి, టీవీ సుబ్బారావు అండ్ శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా నుండి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్, టీ మోహన్ రావు గారు ఫ్రమ్ మార్కాపూర్, విజయవాడ నుంచి నందు గారు, ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు, రాజులు నుంచి జయన్న గారు, తర్వాత పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావలి గారు. నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. నెక్స్ట్ దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భావనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా, మోహన కృష్ణ గారు కొత్త ముప్పరు ఏలూరు జిల్లా, గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా, భాస్కర్ రావు గారు అండ్ రాణి గారు ఫ్రమ్ పోలవరం, జి రెడ్డన్న గారు ఎన్జిఓ కడప కాలనీ, ఐ మీన్ ఎన్జిఓ కాలనీ కడప నుంచి, సునంద గారు అనంతపురం నుంచి, కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, బేతంచెర్ల గౌరీపేట నుంచి, నంద్యాల డిస్టిక్ నుంచి మురారి అండ్ మహేష్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఫ్యామిలీ అందరూ పంపించారు ఎవరెవరు. దుబాయ్ బాషా, అబ్దుల్ మన్నాన్ అండ్ మొబీన్ బేగం రామల్లకోట నుంచి అనమాట వీళ్ళందరూ. థ్యాంక్ యూ. కురుమూర్తి కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి కమల్ పాషా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు ఫ్రమ్ అమలాపురం, నరసింహారావు గారు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి, ఇక అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు. నెక్స్ట్ మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి ఫ్రమ్ ఎక్కడ, మీ ఊరు పేరు చౌడేపల్లి ఊరు పేరా ఇంటి పేరా? ఓకే దెన్, సో పేరైతే చదివేశాను. నెక్స్ట్ తిరుపతి గారు శ్రీనివాస్, సారీ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద, జానకిరాజు, వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్, అనంతపూర్ నుంచి అనురాధ గారు, రాజేష్, అంబికా, ప్రేమసాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, వరకల వెంకటేశ్వర్లు ఫ్రమ్ దర్శి హైదరాబాద్ నుంచి, షణ్ముఖి. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి దేవి గారు, కేవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, లతా గారు ఫ్రమ్ ఉయ్యూరు, పల్లవి గారు ఫ్రమ్ పీలేరు అన్నమయ్య జిల్లా. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రెబీనా, కొమరం భీం డిస్టిక్ నుంచి, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రియాజ్ గారు ఫ్రమ్ నెల్లూరు. నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ పాపంపేట నుంచి బాలరాజు గారు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్, గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి రొంపచెల్ల నుంచి మెసేజ్ పంపించారు, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు, రేణుక, దీప్తి, ఆదిత్య, అనూష, కేవీ స్కూల్ ఫ్రమ్ గుంటకల్, అశోక్ గారు

గన్నవరం, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. ఇంద్రుడి ఉద్యానవనం పేరు ఇది అని చెప్తూ దంపూరు బలరాం రెడ్డి గారు, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి అనమాట. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రం భీమునిపాడు. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్. అన్నమయ్య గారు, అన్నమయ్య జిల్లా, సుబ్బారెడ్డి గారు ఓకే. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు, మంగళగిరి నుంచి యశోద గారు, తర్వాత వీర కనకారావు గారు, మంగళగిరి నుంచి హుసేన్, కట్టా నుండి తుమ్మ జయలక్ష్మి గారు, విమల గారు. ఇక ఫైనల్ రెండు మెసేజ్లు ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించారు, క్వశ్చన్ రిపీట్ చేస్తారా, ఇప్పుడే వింటున్నా అంటున్నారా. ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అని అన్నాను ఓకే. భానుముఖల నుండి మెసేజ్ మనకి సర్దార్, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు. మలాంబి గారు ఫ్రమ్ కర్నూలు బాలాజీనగర్. చేంబోలు సుస్మిత సిడ్నీ నుంచి ఓకే. సో వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. సో మనం ఏ లాజిక్లు మ్యాజిక్లు లేకుండా చక్కగా సీదా ఇట్లా క్వశ్చన్ అడిగితే వెంటనే ఆన్సర్స్ బాగా వస్తాయి కదా. ఓకే, ఇంద్రుడి ఉద్యానవనం పేరేంటి అంటే టక్క టక్క కరెక్ట్గా పెట్టేశారు. మొత్తానికి ఆన్సర్ నందనవనం. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇప్పుడే ఒక మెసేజ్, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగిరి ప్రకాష్ అండ్ సుజాత చోటు కార్తికేయ మెసేజ్ పంపించారు. సో నందనవనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఇవాళ సందర్శన ప్రోగ్రాంలో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మరి భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరు ఏమై ఉంటుంది? గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత, అయితే భర్త పేరేంటి? ఆన్సర్ ఏంటో గెస్ చేసి పంపిస్తూ ఉండండి. మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి వాట్సాప్ చేయండి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పటం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సందర్శనీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఇక సోగాడే చిన్నయన సినిమా నుంచి సాంగ్ వినేశారు కదా. 3:22 టైం అయిపోయింది, 3:22 పిఎం క్లాక్ లో చూస్తే మాత్రం. నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. అండ్ చాలా మంది ఈ పాటలు ఆర్ ఈ మాటలు ఈ హడావళ్ళలో క్వశ్చన్స్ సరిగా వినపడట్లేదు అనుకుంటా, మీకు ఇంకొకసారి రిపీట్ చేయండి మేడం అని అంటున్నారు. ఓకే దెన్, సో వచ్చిన మెసేజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి, మరి ఇంకొకసారి రిపీట్ చేస్తాను. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏమై ఉంటుంది, గెస్ చేయండి. భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి? సో ఆన్సర్స్ తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి అని చెప్పాను. మరి చూద్దాం కరెక్ట్గా ఎవరు మెసేజ్ పంపిస్తారో. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: దింటికి పప్ప, దిగిడి దిగిడి దింటికి పప్ప, దింటికి పప్ప, దిగిడి దిగిడి దింటికి పప్ప.

మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని? రెండు ఒకట్ల రెండు, రెండు రెళ్ళ నాలుగు, శ్రద్ధగా వినుండు ఈ మంత్రాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3:30 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. అయితే నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. ఈ పేర్లు వింటే లాజికల్ గా ఆలోచిస్తే వాళ్ళ హస్బెండ్స్ పేర్లు ఏంటనేది కూడా ఈజీగా, అంటే కొడుకు పేరు రాజు అయినప్పుడు ఒకవేళ కోడలు ఉంటే కోడలు పేరు ఏమై ఉంటుంది ఆలోచించవచ్చు. ఇక కూతురు పేరు సీత అంటే ఒకవేళ అల్లుడు ఉంటే ఏంటి పేరు అనేది మీకు అర్థమైపోతుంది. మరి భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు ఏమై ఉండొచ్చు? సో ఇలా ఆలోచించి నాకు పంపిస్తారేమో అని చూస్తున్నా, మరి చూద్దాం. లేకపోతే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని చెప్పేసి ఇంకా వెరైటీగా ఆన్సర్స్ పంపిస్తారా, ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పెట్టారు చూసేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు, ఆన్సర్ రాముడు అంటున్నారు. కాదు, రాంగ్ ఆన్సర్. రాముడు గారు రాముడు అని చెప్తూ కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి మెసేజ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు మెసేజ్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి, రాముడు హనుమంతుడు రెండు పేర్లు పెట్టారు, రెండు కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం, కాదండి రాంగ్ ఆన్సర్. కే నాగేంద్ర రెడ్డి గారు, కే తన్వికా రెడ్డి గారు ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. బేతంచెర్ల గౌరీపేట నంద్యాల జిల్లా నుంచి మురారి అండ్ మహేష్, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు ఫ్రమ్ బందర్పల్లి నెల్లూరు జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. రేణుకా దీప్తి ఆదిత్య అనూష కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్. అనంతపూర్ పాపంపేట బలరాజు నుంచి మెసేజ్, రాము గారు. అనురాధ, లిఖిత అండ్ రక్షిత. బాలరాజు, అనురాధ, లిఖిత అండ్ రక్షిత. ఓకే, సో వీళ్ళందరూ కూడా ఆన్సర్ రాము అని పెట్టారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మసూమ్ బాబా గారు కొల్లాపూర్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్. అనంతపురం నుంచి అనురాధ గారు. ఈ లాజిక్ కూడా ఓకే, కరెక్ట్గానే తీసుకోవచ్చు, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అని చెప్తే ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ నేను అనుకుంటున్న ఆన్సర్ పంపించింది మాత్రం నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, సూపర్ అసలు. హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ పంపించారు, ఆన్సర్ ఈజ్ పేరు అనుకుంటున్నానా? కాదు. బి మధుప్రసాద్ గారు ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుంచి, తిరుపతి జిల్లా నుంచి మెసేజ్. సో ఇలా ఆలోచించి అందరూ కొడుకు పేరు రాజు కదా అంటే కోడల పేరు రాణి అవుతుంది, కూతురు పేరు సీత అని చెప్పాను కదా అంటే ఒకవేళ అల్లుడు ఉంటే అల్లుడు పేరు రాముడు అవుతుంది, దెన్ భార్య పేరు లక్ష్మి అంటే భర్త పేరు విష్ణువు అవుతుంది కదా అని చెప్పి పెడుతున్నారు. నా లాజిక్ ప్రకారం అదైతే కాదండి రాంగ్ ఆన్సర్. విష్ణువు అవ్వచ్చు, మనకు తెలియదు కదా ఏం పేరు అనేది, క్లారిటీగా లేదు. మీరు గెస్ట్ చేయండి అన్నాను కదా, మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, సో చూద్దాం ఇంకా ఆన్సర్ ఏంటనేది. రాముడు అని చెప్తూ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప, రబీనా, కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. గౌరీ గారు తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉందమ్మా అంట. ఓకే, నేను కన్ఫ్యూజన్ క్లియర్ చేసేస్తా తర్వాత. చక్రవర్తి గారు కోలా నాగేశ్వరరావు, కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు నుంచి మెసేజ్ పంపించారనమాట. చక్రవర్తినా? ఓకే, ఆన్సర్ చక్రవర్తి అంటున్నారా? కాదండి. నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, వారి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి నందనవనం అని చెప్తూ. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి నాగిరెడ్డి గారు కానీ రాంగ్ ఆన్సర్. సీత రామరాజు లేక లక్ష్మీనారాయణ అంటూ దేవసేన తిరుపతి నుంచి మెసేజ్ పంపించేశారు కానీ రెండు కాదు. గురుస్వామి నాయుడు గారు, ధనలక్ష్మి గారు రొంపిచెర్ల నుంచి మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు, లాజిక్ అర్థం కాలేదండి అంటున్నారా? చెప్తాను.

కరెక్ట్ ఆన్సర్ తో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. సూపర్. నెక్స్ట్ మను గారు నెల్లూరు నుంచి పంపించారు, రాజు అంటున్నారు కానీ కాదు, శివ అంటున్నారు వెంకటేష్ గారు, ఆర్ వెంకటేష్ ఆర్ శివ అంటున్నారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి, కానీ రెండు కావు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి

అనుకుంటున్నారు కానీ కాదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్తో కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ పంపించేశారు. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లె టౌన్ నుంచి మెసేజ్ చేశారు. ఆన్సర్ లాజిక్ ఏదో పెట్టారు కానీ ఆ కుటుంబానికి పెద్దగా పోల్చవచ్చు. దశరథ మహారాజు అంటున్నారా? కాదండి, రాముడు అని చెప్తూ వర్ణిక గ్రేట్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం రాంగ్ ఆన్సర్. కర్నూలు నుంచి శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్ కాదు. కృష్ణా జిల్లా కాజా నుండి టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు రాంగ్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి నల్లమ్మ గారు మెసేజ్ పంపించారు రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన లక్ష్మి ఆన్సర్ కరెక్ట్గా పెట్టేశారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కాదు. డాక్టర్ రామకృష్ణ గారు, సునీత గారు ఫ్రమ్ రాజోలి. మంగళగిరి నుంచి నరసింహస్వామి అని చెప్తున్నారు. మంగళగిరి నుంచి నరసింహస్వామి మెసేజ్ పంపించారా? నారాయణ ఆర్ వెంకట్రావు అంటున్నారు కానీ కాదండి. ఎస్, ఇక కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుంచి శ్రీనివాసుడు అని చెప్తూ ఈశ్వరయ్య గారు మెసేజ్ పంపించారు. కాదు, సునంద గారు అనంతపురం నుంచి మెసేజ్ పంపించారు. కాస్త దగ్గరగా వచ్చారు ఆన్సర్ కానీ కాదు. సుధాకర్ యాదవ్ ముదనూరు నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇవాళ నా క్వశ్చన్స్ అన్ని టఫ్గా అనిపిస్తున్నాయా? ఉషా గారు ఫ్రమ్ విజయవాడ. శ్రీనివాస్ అంటున్నారా? కాదండి. సుజాత గారు షేర్వల్లి. ఆన్సర్ వెంకటేశ్వర్ అంటున్నారు కానీ కాదు. దీపక్ నగరి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అంటున్నారు. దీపక్ ఫ్రమ్ నగరి కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కౌస్తుభా గారు. కాదండి, రాంగ్ ఆన్సర్. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావన పద్మశ్రీ శ్యామ్ గారు మెసేజ్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ పమిడి. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అంటున్నారు. ఈ మూడు కాదు. ఆన్సర్ నారాయణ అంటూ ధర్మవరం నుంచి హరికృష్ణ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ అండి.

సో ఇంతకీ ఇంకా మెసేజ్లు ఎవరు పంపించారో చూసేద్దాం. మోహన్ గారు ఫ్రమ్ నీలగిరి గుడివాడ. మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ విష్ణుమూర్తి అంటున్నారు. కాదు, కేదర్ వీరేష్ గారు రాజుని మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి రాంగ్ ఆన్సర్. రేణుక దీప్తి ఆదిత్య అనుష కేవీ స్కూల్ ఫ్రమ్ గుంతకల్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా పంపించారు కరెక్ట్గా. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హరీష్ అయ్యవారిపల్లి అనంతపురం జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, అనంతపూర్ జిల్లా సిండికేట్ నగర్ నుంచి అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. ఇక బిజ్లీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండయ్య అలాగే లక్ష్మి మెసేజ్ చేశారు కరెక్ట్గా. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి మెసేజ్ పంపించారు కానీ రాంగ్. మురారి మహేష్ అని చెప్తూ మురారి మహేష్ మెసేజ్ చేశారు. ఇంద్రుడు అంటున్నారా? కాదండి, రఫీ గారు ఫ్రమ్ పీలేరు. కాదు, రాంగ్ ఆన్సర్. నల్లమ్మ పాపినేపాలెం నుంచి రాంగ్ ఆన్సర్. మలాంబి గారు కర్నూలు బాలాజీనగర్ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. మను గారు ఫ్రమ్ నెల్లూరు. ఓకే, కొంచెం కరెక్ట్ ఆన్సరే పెట్టారు మీరు. ఇక కృష్ణా జిల్లా కాజనూరు టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక దర్శన్ నుంచి వెంకటేశ్వర్లు గారు సగం ఆన్సర్ అయితే కరెక్టే. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, మాకు ఇలాంటి ప్రశ్నలే కావాలి అండి అంటున్నారా? లాజిక్ ప్రశ్నలే కావాలి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ అదే చాలామంది ఈజీగా అడిగితే ఇంత ఈజీనా అంటారు. ఒకవేళ లాజిక్తో ఉంటే మేడం చాలా కష్టంగా ఉంది మేడం, ఈజీగా ఇవ్వండి అంటారు. ఒకవేళ ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్వశ్చన్స్ అడిగితే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందండి, అసలు అర్థం అవ్వట్లేదు అంటారు. సో ఏదైనా మనం అలా అనుకోకుండా ఏ క్వశ్చన్ అడిగినా రెడీగా ఆన్సర్ చెప్పేటట్టుగా ఉండాలి. మెనీహవ్ జీ రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఇంకొకటి, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, గుణవంతుడు అంట. కాదండి. ఇక నరసింహ అంటున్నారు, గడ్డం మంకాయ గారు. కాదు. మంగళగిరి నుంచి యశోద గారు శ్రీహరి గారు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. కాలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి గారు పంపించారు, వైభవ్ సూర్యవంశీ అంటున్నారా? ఇంత పెద్ద పేరు ఎందుకు వచ్చింది మీకు? కాదండి. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం.

నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, ఆన్సర్ మహారాజు అంటున్నారు. కాదు, రేణుకా దీప్తి ఆదిత్య ఫ్రమ్ గుంతకల్, రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, చిన్ని గారు, కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా చదివేశాను. ఇంతకీ విన్న తర్వాత ఇంత సింపుల్ ఆన్సర్ అనిపిస్తుంది. ఆన్సర్ నిజంగా క్వశ్చన్లోనే ఉంది. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరు ఏంటి అన్నాను. చాలా మంది భర్త పేరు ఏంటి అంటే ఏంటి అనేదే ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అని ఏంటి అనేది పెట్టారు, కానీ అది కూడా కాదు నేను ఇప్పుడు అడిగిన లాజిక్. సో భార్య పేరు లక్ష్మి, కొడుకు పేరు రాజు, కూతురు పేరు సీత. అయితే భర్త పేరేంటి? లక్ష్మీపతి. అంతే కదా, లక్ష్మి గారి పతిని ఏ పేరుతో పిలుస్తారు? లక్ష్మీపతి అని పిలవచ్చు కదా, అదనమాట విషయం. లక్ష్మీపతి ఇస్ ద ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్కి లాజిక్ ఇదే అనమాట ఇవాళ. ఎనీహౌ, చాలా ఓపికగా అన్ని గెస్ చేసి పేర్లు, చాలా మంది పేర్లు పెట్టేస్తూ వచ్చారు. రాముడు, లక్ష్మణుడు అని, భరతుడు అని, విష్ణుమూర్తి అని, శ్రీనివాసుడు అని చాలా ఓపికగా మెసేజ్ చేశారండి. సో మొత్తానికి ఆన్సర్ అయితే లక్ష్మీపతి. అదనమాట, ఇక్కడతో ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, అండ్ ఈ సాంగ్ని మీరు గెస్ చేసి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు పెట్టాలి. ఓకేనా? సో పాట అయితే వినిపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత ఆ పాటని ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు అనేది మాత్రం మీరు విని నాకు మెసేజ్ చేయండి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఆ సాంగ్ని జస్ట్ కొంచెమే ఒక వన్ లైన్ అలా వినిపిస్తాను అండ్ కట్ చేస్తాను. సో జాగ్రత్తగా వినేసి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేసి ఉండొచ్చు ఆ పాటకి గెస్ చేయండి, నాకు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి.

చాలు, ఇంకొంచెం వినిపించేస్తే ఇంకా మీకు పూర్తిగా అర్థమైపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం చిన్న ట్యూన్ అయితే వినిపించేశాను. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి. అండ్ ఇక నేను నెక్స్ట్ ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తాను ఆ పాట అయిపోయిన తర్వాత. ఇప్పుడు నేను వినిపించిన పాట మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది నేను మీ మెసేజెస్ అన్ని కూడా చదువుతాను అండ్ ఇప్పుడు వినిపించిన పాట మళ్ళీ వేస్తాను. సో ఓకేనా, వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: అయ్యో పాపం అంటే సాంగ్ వినేశారు మీరు. విన్న పాట ఎవడో ఫిల్మ్ నుంచి అనమాట. మరి ఈ పాటకి పాడింది ఎవరు? రంజిత్ అండ్ మమతా శర్మ. రామజోగే శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఎవడి నుంచి సాంగ్ విన్న తర్వాత టైం ఎగ్జాక్ట్లీ 3:48 అయిపోయింది. మనం ఉన్నాం సందర్శన ఈ ప్రోగ్రామ్ లో. మరి ఏదైనా ఫిల్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే మాత్రం టక్క టక్క మెసేజ్లు వచ్చేస్తాయి, అంతే కదా? మరి వచ్చేసాయి, ఏమాత్రం తగ్గేది లేదనుకుంటూ. సో ఫస్ట్ ఇంతకుముందు ఒక సాంగ్ అయితే వినిపించాను కదా, చిలకలూరి అంటూ వచ్చింది ఆ వాయిస్తో. ఆ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను. మరి ఆన్సర్స్ పంపించండి అన్నాను, మరి చూద్దాం. హాయ్ మేడం, ఐఎమ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు. మంగళూరు నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా బాగానే పెట్టేస్తున్నారే. మంగళూరు నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ఇక శ్రీగారు ఫ్రమ్ విశాఖపట్నం కరెక్ట్ ఆన్సర్. మామ ఓహో పేరు ఇలా పెట్టారా. మోహన్ గారు నీలగిరి, మోహన్ నీలగిరి ఫ్రమ్ గుడివాడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కాదరి వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్. సో ఇక అందరూ కరెక్ట్గానే పెట్టేశారు కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ రాంగ్ ఎవరైనా పెడితే రాంగ్ అని చెప్తా. ఇక కౌస్తుభా ఫ్రమ్ ఆత్మకూర్, తర్వాత డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. నెక్స్ట్ గౌస్ గారు ఫ్రమ్ పమిడి. మంగళగిరి నుంచి నరసింహస్వామి గారు. ప్రీవియస్ క్వశ్చన్కి లక్ష్మీపతి అంటూ కరెక్ట్ ఆన్సర్తో రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం నుంచి మెసేజ్ పంపించారు వేముల అండ్ పరశురాములు పద్మ. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కరెక్ట్గా గెస్ట్ చేశారు. మాదగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి. ఓకే కరెక్ట్ ఆన్సర్. దుర్గారావు గారు, ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, రాంగ్ ఆన్సర్ అండి. దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఓకే కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కామత శంకర్ గారు ఫ్రమ్ రాజోలి. నేను అడిగాను డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, సినిమా పేరు కాదు. ఓకే ఉమా శ్రీనివాస్ గారు ఫ్రమ్ నెల్లూరు కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య. ఓకే సో అందరు కరెక్ట్గానే పెట్టారు కదా, నేమ్స్ చెప్తున్నాను. ఇంకా రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రామలక్ష్మి కాలనీ నుంచి

నరసన్న శివగంగ, బి మధుప్రసాద్ ఫ్యామిలీ, తలంపాడు గ్రామం, దొరవారి సత్రం మండలం, తిరుపతి జిల్లా. గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి, రొంపిచెర్ల నుంచి. రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు, భూదాన్ పోచంపల్లి నుండి. తర్వాత నెక్స్ట్ మురారి గారు, ఫ్రమ్ మురారి మహేష్, ఫ్రమ్ వేదంచెర్ల, గౌరీపేట, నంద్యాల జిల్లా. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ అండ్ లక్ష్మి. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా. ఆశా శ్రీనివాస్ గారు ఫ్రమ్ బెంగళూరు. నాసికా వేణుగారు ఫ్రమ్ దేశాయిపేట. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. అనంతపురం నుంచి సునంద గారు. నెక్స్ట్ మెసేజ్, వినకొండ నుంచి సోడా సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి. రెండు ఆప్షన్స్ పెట్టారండి, నన్నే చూస్ చేసుకోమంటున్నారా? రెండు రెండిట్లో ఒకటైతే కరెక్ట్ ఆన్సరే. వేదంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, జానకిరాజు. రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రమ్ ఆదోని మండలం. డోన్ నుంచి రాజ్ గారు. సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. గౌతమ్ చౌడేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా సినిమా నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి. సినిమా పేరు గుంటూరు కారం అనుకుంటున్నాను అంటున్నారు. సినిమా పేరు అయితే రాంగ్. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అయితే కరెక్ట్గానే పెట్టారు. గుంటూరు జిల్లా దాసరి కాలనీ నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. క్రాంతికుమార్ మధుసూదన రెడ్డి పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. నంద్యాల జిల్లా నుంచి, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు. చిలకలూరు సింధామణి అంటే ఆహా, సాంగ్ టైటిల్ కూడా పెట్టేశారా, సూపర్. ఇక కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు. తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ పెట్టారు కరెక్ట్గా. ఎవరు, ఎక్కడ మీ పేరైతే మెన్షన్ చేయలేదు. కోళ్ళ రమణ గారా? ఓకే. ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల గారు. నెక్స్ట్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ అండ్ లక్ష్మి. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, అనంతపూర్ డిస్టిక్. వర్ణిక గ్రేడ్ 2 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి. రాజోలు నుంచి జయన్న గారు. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్. కలమందరపాలు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్. కర్నూలు సీను దేవిశ్రీ ప్రసాద్ అంటున్నారా? రాంగ్ ఆన్సర్. ఇంకా లాస్ట్కి వచ్చేసాయి మెసేజెస్ అయితే. నరసింహారావు దేవరగట్ల, సంజయ్ నగర్ కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. సత్యం సినిమా, సత్యమా? కాదండి. విజయవాడ నుంచి అర్జున్ మోటపర్తి, రాంగ్ ఆన్సర్. కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి, కరెక్ట్ ఆన్సర్. దోనాల బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. చదివారు కానీ కరెక్ట్ అని చెప్పలేదు అంటారా? సో అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు కాబట్టి ఓన్లీ పేర్లు చదువుతూ వెళ్తున్నాను. ఒకవేళ రాంగ్ పెట్టిన వాళ్ళని మాత్రమే రాంగ్ అంటున్నాను. సో మనం టైం సేవ్ చేసుకుందాం అందుకని. ఎనీహౌ మీరు కరెక్టే పెట్టారు, ఓకేనా? సో ఇంకా లాస్ట్ మెసేజ్, ఎస్ కరెక్ట్ ఆన్సర్తో కేవీ భూమిక మార్కాపురం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్. సో మనకి సరైనడు సినిమా నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ అయితే మీరు విన్నారు ఇందాక, చిన్న ట్యూన్ అండ్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కాంపొజిషన్లో వచ్చిన పాట అది. అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు ఎస్ఎస్ థమన్ అని చెప్పేసి. ఇక సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి మెసేజ్ పంపించారు ఎస్ఎస్ థమన్ అని చెప్తూ. వెంకటేశ్వర్లు గారు ఫ్రమ్ దర్శీ, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారు. అలాగే శ్రీ విష్ణు, కైలాష్ అండ్ మనోజ్, తనోజ్. ఓకే. సో ఫైనల్గా మీ అందరి కోసం ఈ పాట అయితే వినిపిస్తున్నాను, సరైనడు సినిమా నుంచి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నెక్స్ట్ వివిధ ప్రోగ్రాంలో కలుసుకుందాం, స్టే ట్యూన్. ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా పంపించారు. తర్వాత జగదీష్ గారు బ్రహ్మగిరి హిల్స్ నుంచి పంపించారు, సూపర్. ఓకే, థ్యాంక్ యూ.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్, ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలని ఉంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్స్ట్రా.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతల మహాపాదయాత్ర ప్రారంభమైంది. బారాఖంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర పేరుతో విపక్షాలు ఈ యాత్రను చేపట్టాయి. శ్రీవారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్, టీటీడీ ఉద్యోగుల సొంతింటికల సాకారానికి నివాస లేఅవుట్ అభివృద్దికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలోని 17 కార్పొరేషన్లలో మేయర్ రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం కాకినాడ, మచిలీపట్నం బీసీ మహిళలకు, ఏలూరు, అనంతపురం, చిత్తూరు బీసీ జనరల్కు కేటాయించారు. కర్నూలు, రాజమండ్రి ఎస్సీలకు, మంగళగిరి, తాడేపల్లి ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖపట్నం మహిళలకు జనరల్ కేటాయించగా తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు అన్రిజర్వ్గా ప్రకటించారు. ఆర్థిక శాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఫోర్డ్లకు నోబెల్ బహుమతి ప్రకటించారు. కృత్రిమ మీద ఏఐ సాంకేతికత అభివృద్ది చెందుతున్న కొద్దీ దానివల్ల కలిగే ముప్పులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్పై కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో శాశ్వత కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని ఏపీ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓలేరు గ్రామంలో పోలీసు అధికారులు, సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమం, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. 100% సబ్సిడీతో ప్రభుత్వం చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యకులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. IIIT ఢిల్లీ ఎస్బీఐ ల్యాబ్లో తాత్కాలిక ప్రతిపాదన రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ లేదా 4 ఏళ్ల బీటెక్, బీఏ అర్హతతో పాటు కోడింగ్ నైపుణ్యాలు, అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా ఈ నెల 25 తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏంట్రా 5,000?
4: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
4: అవునా, అదేలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
4: హే, సూపర్ ఐడియా రా.
5: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం మనం. మరి ఈ రోజు వివిధలో థీమ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? ఎంఎం కీరవాణి గారు. మరి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు నుంచి వచ్చేస్తోంది సాంగ్స్, తర్వాత మగధీర నుంచి కూడా ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగూ ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడివేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. 4:29 అయిపోయింది క్లాక్ టైం చూస్తే. మరి ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఎంఎం కీరవాణి గారి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ బాహుబలి 2, బొంబాయి ప్రియుడు, బావనచ్చాడు, సో ఈ మూవీస్ నుంచి మీకోసం వరుసగా ప్లే చేస్తాను సాంగ్స్. వింటూ ఉండండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇప్పటి వరకు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేశారు కదా. టైం ఎగ్జాక్ట్లీ 4 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తుంది. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ఆర్జే చేతన్. ప్రస్తుతం చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకు కారణాలను వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం కారణంగా, బలహీనమైన జీవనశైలి కావచ్చు, కానీ అలాంటి కొన్ని విషయాల వల్ల చిన్న వయసులోనే గుండెపోటు రావచ్చు. వైద్య పరిభాషలో గుండెపోటుని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. ఇందులో మయో అంటే కండరాలు, కార్డియల్ అంటే గుండె. ఈ ఇన్ఫెక్షన్ తగినంత రక్త సరఫరాతో సంబంధం కలిగి ఉంటుంది. చిన్న వయసులో గుండెపోట రావడానికి గల కారణాలేంటో, ఇలాంటి కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. చిన్న వయసులో గుండెపోటుకి కారణాలు.

0: చెక్ అవుట్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

గుండె కండరాలకు ఆక్సిజన్, రక్తం రెండు అవసరం. కానీ వాటిలో అడ్డంకులుంటే అప్పుడు గుండెపోటు సంభవించవచ్చు. ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తీవ్ర ప్రభావం చూపి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి సమయంలో సకాలంలో చికిత్స చేయకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా తరచుగా రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడ్డ కొలెస్ట్రాల్ అధిక బీపీకి కారణం కావచ్చు. ప్రస్తుతం మధుమేహం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. అయితే దీని కారణంగా బాధిత వ్యక్తికి గుండెపోటు కూడా రావచ్చు. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల మధుమేహం బారిన పడాల్సి వస్తుందని, మధుమేహం నిర్మూలించబడకపోవచ్చు కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. ఒత్తిడి, పనిభారం, ఇంటికి సంబంధించిన ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయసులో గుండెపోటు కేసులు పెరగడానికి ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైన కారణం. మహిళల కంటే పురుషులే ఎక్కువగా గుండెపోటుకి గురవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. దీని వెనుక కారణం ఒత్తిడి. ఈ వయసులో ఎవరైనా రాత్రిపూట నిద్రపోలేకపోతే ఆందోళనగా ఉన్నా గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రజలు సరైన జీవన శైలిని అనుసరిస్తున్నారు. జీవన శైలిలో ఎన్నో మార్పులొచ్చాయి. కొంతమంది బలవంతంగా ఇలా చేస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగా తమను తాము ప్రమాదంలో వేసుకుంటున్నారు. ఇంట్లో కాకుండా హోటల్లో, రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో భోజనం చేయడం, తగినంత నిద్ర లేకపోవడం, ఇంట్లో ఫుడ్ ఉన్నా కూడా చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉన్నారు. అవంతా స్లోగా వచ్చి సడన్ గా ఒకరోజు వాల్కనీ లాగా బర్స్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వస్తాయి. మీరు తీవ్రమైన శారీరక సమస్య నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోండి. దీంతో పాటు ఆహారం నియమాలు మార్చడం తప్పనిసరి. దీనికోసం ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చండి. రోజుకోసారి ప్లేట్లో సాలడ్ ని కూడా చేర్చండి. అలాగే మీరు రన్నింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి జీవనశైలి మార్పుల కారణంగా గుండెపోటు నుంచి రక్షించుకోవచ్చు. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువుని తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతుంది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది, మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం అపసవ్య దిశలో పరిగెడుతుంది. ఒకప్పుడు 60 పైబడిన వారిలో మాత్రమే గుండె సమస్యలు కనిపించేవి, నేడు 40 ఏళ్లలోపు వారిని హృద్రోగం మింగేస్తుంది. అంతెందుకు, 30 ఇయర్స్లో స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులో గుండె సమస్యలకు అనేక కారణాలున్నాయి. గుండెకు శత్రువులు రక్తపోటు, మధుమేహం. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు సమస్యలు లేకపోయినా గుండెపోటు బారిన పడుతున్నారు చాలా మంది. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కొన్నిసార్లు మితిమీరిన కసరత్తు ఓ కారణం కావచ్చు. యువతరం గుండె చుట్టూ కాపు కాసిన శత్రువులివే. గుండెపోటుకు గురవుతున్న ప్రతి 5గురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగ వల్ల రక్తం చిక్కబడుతుంది, ఫలితంగా గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారతాయి, ఫలితంగా రక్తపోటు అధికంగా అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్తనాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. స్మోకింగ్ చేసే వారికి గుండెపోటు వస్తే కనుక మందులు కూడా సమర్థవంతంగా పనిచేయవు. స్మోకింగ్ మానేసిన తరువాత అయినా గుండెపోటు రిస్క్ తగ్గాలంటే కనీసం 2 ఇయర్స్ అయినా పడుతుంది. అసలు పొగ తాగడం అంటే ఏమిటో తెలియని వారి స్థాయికి గుండె ఆరోగ్యం చేరాలంటే 10 నుండి 15 ఏండ్ల సమయం పడుతుందట. ఇతరులు తాగిన పొగని పీల్చడం ద్వారా కూడా గుండెపోటు రిస్క్ 20 నుంచి 30% పెరుగుతుందని, దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. గుండెపోటు వంశపారంపర్యంగా వచ్చే ఆస్కారం

0: ఉన్నాయి. తండ్రికి 55 ఏండ్లలోపే గుండెపోటు వచ్చిన, తల్లికి 65 ఏండ్లలోపు గుండెపోటు వచ్చిన వారి సంతానానికి చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంది. నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమవుతుంది. గుండెపై భారం పడుతుంది. రక్త పరీక్షల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయి నిర్ధారణ అవుతుంది. ఊబకాయల్లోనే అధిక కొలెస్ట్రాల్ ఉంటుందనేది ఒక అపోహ మాత్రమే. సన్నగా ఉన్న వారిలోనూ అధిక కొలెస్ట్రాల్ ఉండొచ్చు, కాబట్టి తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆహారంలో మార్పు చేర్పులు కూడా అవసరమే. గత 10 ఏండ్లలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. తాజా కూరగాయలు పండ్లు తీసుకునే అలవాటు తగ్గిపోయింది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఆరగించడం ఫ్యాషన్ గా మారింది. దీనివల్ల బరువు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ షుగర్ స్థాయిలు హద్దు మీరుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం చెడు కొలెస్ట్రాల్ కు ప్రధాన కారణం బరువు పెరగడమే. ఒక వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువ బరువు ఉన్నాడంటే దాన్ని బీపీ షుగర్లకు ప్రారంభ దశగా భావించాలి. ఒబేసిటీ హఠాత్తుగా రాదు, బరువు క్రమంగానే పెరుగుతుంది, తొలి దశలోనే నియంత్రించడం ఉత్తమం. శారీరక శ్రమ తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ వల్ల చాలా మంది గంటల తరబడి కదలకుండా పనిచేస్తున్నారు. సమయాభావం సాకులతో హెల్త్ చెకప్లకు దూరం అవుతున్నారు. దీంతో యువతలో బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి, అంతిమంగా గుండెపోటుకు దారి తీస్తున్నాయి. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఇన్ఫర్మేషన్. ఎంతో మంది హెల్తీగా ఉన్నామనుకుంటారు, చిన్న చిన్న సమస్యలే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అందుకే తెలిసింది కదా హెల్త్ చెకప్ ఎంత ఇంపార్టెంటో మీకు. మీకు అలాంటి సమస్య కానీ డౌట్స్ కానీ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించి అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోండి. ఏదన్నా ఉన్నా కానీ మీకు ముందే తెలుస్తుంది, లేకుంటే మరీ మంచిది. ఒకవేళ ఉంటే దాన్ని ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లోనే అరికట్టొచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యా ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. విజయవాడ వేదికగా దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ 2.0తో పాటు జాతీయ సరస్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను హోంమంత్రి సందర్శించి పలు సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో బీసీ నిరుద్యోగ యువతకు సివిల్స్ కోచింగ్ ఉచితంగా అందజేయడానికి డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం చేసుకుందని మంత్రి సవిత ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 4,256 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఈరోజు వెల్లడించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో మత్స్యకారులకు ఎంతో మేలు చేకూరుతుందని

అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉన్న చెరువులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రెండో విడతగా 1,47,000 చేప పిల్లలను విడుదల చేశారు. ప్రజల సమస్యలను వేగంగా నిష్పక్షపాతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్, అదనపు ఎస్పీ వై ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ చివరి గడువు అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. అర్హులైన ఉపాధ్యాయులు నిర్ణీత గడువులోగా ఫారం 19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవారికి ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి అర్చకులు వేద మంత్రాలతో సుదర్శన హోమం నిర్వహించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కాపుసమం గ్రామంలో 25.75 ఎకరాల విస్తీర్ణంలో 8.87 కోట్లతో అభివృద్ది చేయనున్న పార్కుకు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈరోజు శంకుస్థాపన చేశారు. సామాన్యులకు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం ధరణి బియ్యం విక్రయాలను ప్రారంభిస్తోంది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి విక్రయాల పోర్టల్ను ఆవిష్కరించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 72,771.32 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. చివరికి 547.65 పాయింట్ల నష్టంతో 71,924.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157.10 పాయింట్ల నష్టంతో 22,363.35 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో నమస్తే అస్సలాం వలైకుమ్, వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈ సరదా సాయంత్రం సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 5:06. మరి ఈ టైంలో మనమంతా గీత్ గాథ చల్లంటూ సూపర్ హిట్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాట మన ఈ గీత్ గాథ చల్ ప్రోగ్రామ్ని. ముందుగా మీకు సరబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బాగీ 2 మరియు పద్మావత్. ఈ మూవీస్ నుంచి వచ్చే ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా గీత్ కథ చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నెక్స్ట్ మీకు వస్తారబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ భూమి మరియు కమాండో 2. మరి ఈ మూవీస్ నుంచి వచ్చే ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హలో హలో 1 2 3 చెక్. होने वाले मियाँ के तारीफों के पुल बांध रहे हैं होने वाले मियाँ के तारीफों के पुल बांध रहे हैं बारात कम लगता है खुले सांड खड़े हैं ऐसे भी क्या हीरे जड़े हैं दर्शन छोटे बस नाम बड़े हैं

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం గీత్ కథాచల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ ని వింటూ ఎంజాయ్ చేస్తావు. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ బేషరం మరియు ఇష్క్ ఇన్ ప్యారిస్. ఈ మూవీస్ నుంచి వచ్చే ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
1: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
0: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
1: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
0: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
1: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
0: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
1: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
2: భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: कभी कभी मेरे दिल में सवाल आता है कि अगर दुनिया में सरदार ना होते तो क्या होता. सॉरी यार, दुनिया बेकार बिना सन ऑफ सरदार.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు, చదువుతున్నది కల్పన. స్థానిక ఎన్నికలకు సంబంధించి 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఎస్టీ జనరల్ 2, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 7, ఎస్సీ మహిళ 7, బీసీ జనరల్ 18, బీసీ మహిళ 18, జనరల్ 26, జనరల్ మహిళలకు 27 స్థానాలకు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 14 విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూటమి నాయకులు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతలు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అమ్మవారి ఆలయాలలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

భీమవరం మా ఊళ్ళమ్మ ఆలయంలో గోపూజ, కుంకుమ పూజలు ఈరోజు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఆవశ్యకతను ప్రతి అధికారి తెలుసుకోవడంతో పాటు ఈ చట్టం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులకు సూచించారు. బాపట్ల మండల పరిధిలోని తూర్పు పిన్నిబోయినవారిపాలెం గ్రామంలో 32 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు విస్తృతంగా కృషి చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణా తీరమంటూ న్యూ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదూ. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణా తీరాన్ని. మరి మీకోసమైతే కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు వచ్చేస్తుంది బలగం మూవీ నుంచి ఈ ప్లెజెంట్ పీస్ఫుల్ సాంగ్. నిజంగా ఈ పాట వింటూ ఉంటే మనకు కూడా అక్కడే ఉన్న ఫీలింగ్, ఆ పైరు గాలిలో ఆ మట్టి వాసన తగులుతుంట అనిపిస్తుంది. బహుశా మీకు అదే ఫీలింగ్ కలగచ్చేమో. అందుకే మీకోసం వినిపించేస్తున్నాను బలగం మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఓర్ వారి ఇంకా వింటున్నారు బాలు, ఇక ఎప్పుడు వస్తావు రా ఊర్లో కొన్ని అక్క.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: సో గర్ల్స్, ఏంటట సంగతి, బిల్లట సంగతి?
2: ఏది నీ కాడి పిన్ని?
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సిబివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం

0: రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా 2,750 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ను 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా భక్తులకు సమాచారం అందించేలా వెంకటాద్రి యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వాతావరణం ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకు విద్య, వైద్యం, పరిశ్రమలతో క్లీన్ గ్రీన్ సిటీగా అద్భుతమైన దివ్యక్షేత్రంగా రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
1: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్షిప్ నిర్మాణం చేస్తున్నాం. అక్కడనే మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ కూడా తయారు చేస్తున్నారు. తిరుపతికి అవసరమైంది ఎక్కడికక్కడ రోడ్లన్నీ డెవలప్ చేయాలి. దానికోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున 9 మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక పక్క సెమీకండక్టర్, ఒక పక్క స్పిరిచువాలిటీ, టెక్నాలజీ రెండు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
0: పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయులో ఈరోజు జరిగిన సిఐఐ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి గడిచిన 2 ఏళ్ల కాలంలో 714 ప్రాజెక్టుల రూపంలో 22.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వీటి వల్ల 7,10,000 ఉద్యోగాలు యువతకు రానున్నాయని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సిఎస్ఆర్ ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన పారిశ్రామికవేత్తలకు ఉండాలని, పర్యావరణ హితమైన పారిశ్రామిక అభివృద్ది అనే కోణంలోనే ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ జీవో నెంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు 1, ఎస్సీలకు 2 మేయర్ పదవులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు 5 మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు 5 మేయర్పదవులను కేటాయించగా 4 కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది. అదేవిధంగా 106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు కూడా రిజర్వేషన్ ఖరారు చేసింది. ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, 1 మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం 14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 7 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్పర్సన్ స్థానాలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపుదలకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ అమరావతిలోని సచివాలయంలో ఈరోజు పదవీ బాధ్యతలను స్వీకరించారు. వేతనాల పెంపుదలకు సంబంధించి ఏడాది గడువులోగా పీఆర్సీ నివేదికను దినేష్ కుమార్ ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరణ్ నవరాత్రుల ఉత్సవాల్లో భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో హోంమంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా విజయవాడ మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆమె సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్ పనితీరును మంత్రికి అధికారులు వివరించారు. 30 అధునాతన డాష్ బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2021 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి, దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. 2021 డిసెంబర్లో సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించారు. తొలిదశలో 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది జూలైలో సెమికాన్ 2.0గా కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరించింది. దీనికోసం 127,500 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, డిస్ప్లే తయారీ, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, ప్రత్యేక రసాయనాలు, పరిశోధన అభివృద్ది రంగాలను

0: బలపరచడం వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్లకు పైగా చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
1: आप जानते हैं कि सेमीकंडक्टर इकोसिस्टम का मतलब सिर्फ एक फैक्ट्री नहीं होता है. ये इकोसिस्टम मशीन बनाने वाले, डिजाइन इंजीनियर, रिसर्च इंस्टीट्यूशन, लॉजिस्टिक नेटवर्क और स्किल टेक्नीशियंस, ऐसे अनेक लेयर के से मिलकर के बनता है. सबके तालमेल से एक चिप तैयार होता है. भारत भी सेमीकंडक्टर इकोसिस्टम की पूरी वैल्यू चेन पर फोकस कर रहा है.
0: ఆంధ్రప్రదేశ్ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ వేదికగా ఈరోజు నిర్వహించిన 31వ సిఐఐ ప్రాంతీయ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన పర్యాటక పాలసీ 2024-29 పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా గత 2.5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు. పీపీపీ విధానంలో రాష్ట్రానికి ప్రముఖ స్టార్ హోటళ్లు వస్తున్నాయన్నారు. క్యారవాన్ టూరిజం, హోంస్టే, భూ కేటాయింపుల కోసం నూతన పాలసీలు అమల్లోకి తీసుకువచ్చామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా P4 మోడల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి సవిత సమక్షంలో డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పరస్పర ఒప్పంద పత్రాలను ఈరోజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆకాశవాణి ద్వారా అందిస్తున్నామని ఆకాశవాణి తిరుపతి కేంద్ర సహాయ సంచాలకులు ఎం సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీవారి వాహన సేవలు జరిగే సమయంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తిరుపతిలో 3,222 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల భద్రత కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: గిఫ్ట్ వచ్చింది.
3: వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది,
4: దీంతో నేను ఆడతాను.
3: అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను.
2: దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది.
3: అరే యార్,
2: చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ ఇప్పుడు నేను చెప్పే విషయం భయ్యా, ఈ విషయం కనుక మనకు ముందే తెలుసుంటే

చిన్నప్పటి నుంచి ఇన్నిసార్లు అమ్మా నాన్నలతో దెబ్బలు తినేవడం కాదు భయ్యా, ఎందుకంటే మనం చేసిన దూర పనులకు ఎన్నో శాతం తిని ఉంటాంగా. కానీ ఎందుకు ఇప్పుడు మ్యాటర్ ఏంటి భయ్యా, అరటి పండు ఉంటూ చూశారు ఈ అరటి పండు, దీన్ని హ్యాపీ ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారన్న విషయం మనకి అప్పుడప్పుడు వింటూనే ఉంటాము, మనకు తెలిసిందే. ఇంతకీ దీన్ని హ్యాపీ ఫ్రూట్ అని ఎందుకు అంటారంటే దీంట్లో ఉండేటువంటి ఆ ట్రిప్టాఫాన్ మన శరీరంలో మనం తిన్న తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీ హార్మోన్గా పిలిచే సెరాటోన్గా మారుతుందట. దీనివలన ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతుందంట. ఈ విషయం తెలుసుంటేనా ఒక అరటిపండి ఎన్నోసార్లు కూల్ చేసేవాళ్ళం భయ్యా. అబ్బే కుదరదంటారా? సరే కానీ ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడదాం, అరటిపండు మనం కదలేసుకుని తిరుగుదాం మనం చేసే దూల పనులకి. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం పెద్ద నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా కృష్ణ తీరంలో సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ బేసికల్గా ఒక చేపను చూడాలంటే నీటిలో చూస్తాము. ఈ నీటిలో ఇది ఎగురుతూనో, ఐ మీన్ ఈదుతూనో, లేదంటే అడుగునో ఉంటూ ఉంటుంది. ఏ నదికో సముద్రానికి వెళ్ళినప్పుడు కనబడుతూ ఉంటుంది. కానీ నేను చెప్పబోయేటువంటి ఈ చేపను చూడాలంటే మాత్రం గాల్లో చూడాలి. ఇలా ఎందుకంటున్నానంటారా, చెప్తా. దానికి కూడా రీజనింగ్ ఉంది. అదేంటంటే భయ్యా, దీని పేరు మన ఫ్లయింగ్ ఫిష్ అంటారన్నమాట. దీన్ని చూడాలంటే కళ్ళు మాత్రమే కాదు భయ్యో, మనకు అదృష్టం కూడా అంతో ఇంతో ఉండాలి. ఎందుకంటే ఇది గాల్లో ఎగురుతూ ఉంటుందంట. ఎదడంతో పాటు ఎగరడం కూడా అనేది ఈ చేపకు ఉన్న అదో గొప్ప వరం అనుకుంటా. అందుకే అంత ఇంత దూరం కాదండి, 200 మీటర్లు ఇది గాల్లో ఎగురుతూ ఉంటుందట. దీనికి ప్రయాణించే శక్తి బాగా ఉంది. అందుకే అంటారు ఇటువంటి చేపలను చూడాలంటే మనకి చాలా అదృష్టం ఉండాలని. నేనైతే ఇంతవరకు చూడలేదు. మీరు ఎవరన్నా చూస్తుంటే కనుక కాస్త ఇన్ఫర్మేషన్ నాకు కూడా పాస్ చేయండి, ఎక్కడో అడ్రస్ చెప్తే మేము వెళ్తాం. అదన్నమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంట్రో ఆపు, దుమ్ము లేపు.
1: డాన్స్ బ్రో. లైక్ బ్రో.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణా తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాలు వింటూ ఎంజాయ్ చేస్తావు. మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటున్న వాటిలో ఇదో ఇది కూడా ఒకటి భయ్యా. ఏంటిదంటే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. సో దీని గురించి మనం చాలాసార్లు విని ఉన్నాము, కళ్ళకంటూ ఉన్నాము, చాలా చాలా చూస్తూ వింటూనే ఉన్నాం. అది ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేము. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం గురించి నేను మీకు ఎందుకు చెప్తాను అనుకుంటున్నారా? చెప్తాను భయ్యా. ఇంతకీ మ్యాటర్ ఏంటి భయ్యా, మనందరికీ చిన్నప్పుడు మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయినటువంటి మిక్కీ మౌస్ కార్టూన్స్ అంటే మనకి మహా ఇష్టం కదా. ఎందుకంటే మనం తొలినాళ్ళలో చూసినటువంటి అతి గొప్ప క్రియేషన్ అది. దీంట్లో మిక్కీ అండ్ మోస్కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఉన్నారు చూసారా, ఆ మేలు ఫీమేలు వారిద్దరూ అది చెబుతున్న టయానికి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని రియల్ లైఫ్లో కూడా వారు కపులుగా మారారు. చూసారా, ఒక కార్టూన్స్ ఒక ఇద్దరిని ఎంత బాగా కలిపినాయో. అందుకే అంటారు, వెతకాలి, వెతికితే దొరకదంటూ ఏదీ లేదని. వారికి ఎక్కడ దొరికింది, మనకి ఎక్కడ దొరుకుతుందో, అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినరు భాగ్యము విష్ణు కథ నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్, స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, భయ్యా ఇంద్రధనుసును చూడాలి అంటే ఎండావాన కలిసి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం చూడగలం. ఇప్పుడు దాకా అలాగే చూసాము. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ మూన్ బోన్ చూడాలంటే మాత్రం అంతో ఇంతో అదృష్టంతో పాటు రాత్రిపూట మాత్రమే చూడగలము. ఇలా ఎందుకంటున్నానంటారా, ఈ మూన్ బో అనేది రాత్రిపూట మాత్రం వస్తుంది భయ్యా. పగలపూట వచ్చేదాన్ని రెయిన్బో అని, రాత్రిపూట వచ్చేదాన్ని మూన్ బో అని చిన్నప్పుడు పుస్తకాల్లో ఎప్పుడో ఒకసారి చదువుకున్నాము. ఇటువంటిప్పుడు మళ్ళీ అది తిరిగి గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. అది మ్యాటర్ అన్నమాట. ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూనండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణా తీరంలో ఇంతవరకు జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకున్నాం. మరి ఇదండి ఈనాటి కృష్ణా తీరం. మరి ఇక్కడేనైతే మీకు బై బై చెప్పే సమయం ఆసనమైనది ఈనాటి ఈ కార్యక్రమానికి. తర్వాత మనం అంతా కలుసుకుందాం తదుపరి కార్యక్రమం మనసును మనసేలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అమ్మోర జాతరలో ఒంటె తల రావణుడు, అమ్మోర జాతరలో ఒంటె తల రావణుడు, గుంటలంట పడితేను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. దసరా పండుగ, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, వరుస పండుగల సందర్భంగా ప్రయాణికులు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివప్రసాద్ ఐఎఫ్ఎస్ తెలిపారు. ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించడం లేదని జేఎండి స్పష్టం చేశారు. విజయవాడ వెస్ట్ బైపాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈవీ కారులో మంటలు చెలరేగి గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన 4 సజీవ దహనమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పీసీ అండ్ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కల్పిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లింగ ఎంపికను అరికట్టండి, ఆడపిల్లను కాపాడండి అనే అంశంపై జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి లఘుచిత్రాల పోటీలు నిర్వహించింది. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్వి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా బలసపేట మండలం గంగాడ గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ నిధులు 80 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ప్రకాశం డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ట్రైకో చైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను ఈ నెల 30వ తేదీలోగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ

హౌసింగ్ అధికారులను ఆదేశించారు. భారత్ వెస్టిండీస్ మధ్య 4వ టీ20 మ్యాచ్ ఈ నెల 14న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా 2200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్కాజ్గిరి సిపి సుమతి తెలిపారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డర్బన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో 6 వికెట్లు కోల్పోయి 314 పరుగుల వద్ద 2 ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా జట్టు సౌత్ ఆఫ్రికా ముందు 421 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ శ్రీలంక వన్డే మ్యాచ్ వేదిక మార్పుపై వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. డిసెంబర్ 13న ఢిల్లీలో జరగాల్సిన తొలి వన్డేను అహ్మదాబాద్కు మార్చనున్నట్లు కొద్ది రోజులుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అలాంటి నిర్ణయమేది తీసుకోలేదని వెల్లడించారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
5: తిరుపతి 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైకేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ సమావేశంలో గోయల్ మాట్లాడుతూ, నిరంతర సంప్రదింపులు, బలమైన వ్యవస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా ఉభయ దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇది ఇరు దేశాల వ్యాపార వర్గాలకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని వాణిజ్యాన్ని, పెట్టుబడులను విస్తృతం చేయాలని, నూతన ఉద్యోగాలను సృష్టించాలని కోరారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేని ప్రవేశం లభిస్తుందని చెప్పారు. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వస్త్రాలు ఎగుమతవుతుండగా బ్రిటన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లో ముగిసిన ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన త్రివిధ దళాల క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సత్కరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, క్రీడాకారుల క్రమశిక్షణ, కృషితో పాటు టీమ్ స్పిరిట్ను కొనియాడారు. క్రీడా ప్రతిభను గుర్తించి వారిని తీర్చిదిద్దడంలో మిషన్ ఒలింపిక్ వింగ్ కోచ్లు, సహాయక సిబ్బంది అందించిన సేవలను ప్రశంసించారు.
6: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं, कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आप

0: कि कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है, आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है। मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయక్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు లక్ష్యంగా క్రీడాకారులు, శిక్షకులు మరింత ఏకాగ్రతతో కృషి చేయాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో రేపు జరిగే మొట్టమొదటి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశానికి హాజరవుతున్న ప్రతినిధుల బృందాలకు, మంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాదర స్వాగతం పలికారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఆర్థిక నేరాలు, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో బిమ్స్టెక్ దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉక్కు విధానం విజన్ 2047 ముసాయిదాను సిద్దం చేసింది. ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని తట్టుకునేలా సాంకేతికంగా పురోగమించే పర్యావరణ రహిత సమర్థవంతమైన ఉక్కు రంగాన్ని తీర్చిదిద్దడమే ఈ విధానం ప్రధాన లక్ష్యము. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయంగా భారత స్థానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ప్రస్తుతం మన దేశంలో తలసరి ఉక్కు వినియోగం 116 కిలోగ్రాములు కాగా 2047 నాటికి దీనిని 302 కిలోగ్రాములకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జనసేవసే దేశసేవ అనే నినాదంతో, అంకిత భావంతో ప్రధానమంత్రి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సేవ సుపరిపాలన అనే మార్గదర్శకత్వంతో 2047 నాటికి వికసిత భారత లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. గత దశాబ్ద కాలంలో భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు వచ్చాయి. దేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడానికి ప్రభుత్వం రంగాల వారీగా నిబంధనలను సరళీకృతం చేసింది. రక్షణ, టెలికాం, బీమా, అంతరిక్షం వంటి కీలక రంగాల్లో ఎఫ్డీఐ నిబంధనలను ప్రభుత్వం క్రమంగా సడలించింది. రక్షణ రంగంలో 74% వరకు, టెలికాం, బీమా, అంతరిక్ష రంగంలో 100% వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి లభించింది. 2014 నుంచి 2025 మధ్యకాలంలో భారతదేశం రికార్డు స్థాయిలో 748 బిలియన్ యుఎస్ డాలర్లకు పైగా ఎఫ్డీఐలు వచ్చాయి. మన దేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశాల సంఖ్య 89 నుంచి 112కు పెరిగింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHWDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు కొత్తగా 3 ప్రదేశాలను ఢిల్లీ పోలీసులు ఖరారు చేశారు. రామ్లీలా మైదానము, బురారీ మైదానము, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్స్లో ఇకపై ఆందోళనలకు అనుమతి ఉంటుంది. అదే సమయంలో జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉత్తర్వుల్లో ప్రకటించారు. పౌరుల నిరసన హక్కుకు తగిన ప్రత్యామ్నాయ వేదికలను గుర్తించేందుకు కేంద్ర హోంశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా జంతర్ మంతర్ను జాబితా నుంచి తొలగించారు. దేశాభివృద్దిలో యువత కొత్త ఆలోచనలతో, వినూత్న ఆవిష్కరణలతో, బలమైన లక్ష్యంతో భాగస్వాములు కావాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ఆశ్చర్యకరమైన వృద్ధిని, పటిష్టతను కనబరుస్తోందని అన్నారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో జనాభా సగటు వయస్సు 30 సంవత్సరాలలోపే ఉందని, రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
2: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want. And calculate your GDP in the next 22 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
1: యువత శక్తి సామర్థ్యాలపై, వారి ఆకాంక్షలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రాంతంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆంక్షలు విధించడం కంటే ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారానే

మెరుగైన ఫలితాలు సాధించవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ వి మోహన్లు స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల వినియోగాన్ని పరిమిత సమయానికి కుదించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా దీనికి సహకరించాలని కోర్టు విజ్ఞప్తి చేసింది. వాయు శబ్ద కాలుష్యాల వల్ల జరిగే నష్టాలపై విస్తృతంగా ప్రచార సామగ్రిని ముద్రించి అవగాహన కల్పించాలని సూచించింది. అదేవిధంగా మార్కెట్లో కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే టపాసుల విక్రయాలను నియంత్రించి తక్కువ హానికరమైన రకాలను మాత్రమే అనుమతించే అంశాలను పరిశీలించాలని సూచించింది. కాగా తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికన్ ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ ఉడ్ఫోర్డ్లు సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే హెచ్చుతగ్గులను అదుపు చేస్తూ స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపయోగపడే అర్థశాస్త్ర నమూనాలను రూపొందించినందుకుగాను వీరిద్దరికీ ఈ పురస్కారం లభించింది. కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక ద్రవ్య విధానాలకు వీరి పరిశోధనలు బలమైన పునాదిగా నిలిచాయని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గృహాలు, వ్యాపార సంస్థలు ఖర్చులు, పొదుపు, పెట్టుబడులు, ధరల నిర్ణయాలు ఎలా తీసుకుంటాయో తెలియచేసే నమూనాలను వీరు అభివృద్ది చేశారు. వైద్య సేవల ధరల విషయంలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, క్లినిక్లు తాము అందించే వైద్య సేవలు సదుపాయాలకు వసూలు చేసే ధరలను అందరికీ కనిపించేలా స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ లేఖ రాశారు. చికిత్సా ఖర్చులను రోగులు ముందే అంచనా వేసుకోవడానికి, బిల్లుల వివాదాలను నివారించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు న్యూఢిల్లీలో ఘనంగా జరిగాయి. ఉత్పన్నమవుతున్న సాంకేతిక సవాళ్ల నేపథ్యంలో మానవ హక్కుల పరిరక్షణను మరింతగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను కమిషన్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. 2030 నాటికి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. క్రీడాకారులకు మౌలిక వసతులు, ఆధునిక శిక్షణ సౌకర్యాలు, మెరుగైన అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనల జాబితా నుంచి జంతర్ మంతర్ను తొలగించి కొత్తగా 3 ప్రదేశాలను ఖరారు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 7:17. మరి ఈ టైంలో మనమంతా మనసును మనసే అంటూ ఫిల్మీ గేమ్ షో ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మనసును మనసై ప్రోగ్రామ్ని. నేనైతే ఈరోజు కొన్ని ఫిల్మీ క్విజ్ గేమ్ షోతో రెడీగా ఉన్నాను కొన్ని ప్రశ్నలతో. మరి ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరు పంపించాలి అనుకుంటే సింపుల్గా మీ వాట్సాప్ నెంబర్ నుంచి 0866243814 ఈ నెంబర్కు మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి సెండ్ చేసేయడమే. అదనమాట సంగతి. ఇక మొదటి ప్రశ్న, మీలో ఎవరికైనా ఏంటి, మీలో ఎవరికైనా మన లోలాకులు ఫ్రమ్ పుల్లెట్కూరు గారు ఎవరో మీకు తెలుసా? ప్రశ్న మరొకసారి, లోలాకులు ఫ్రమ్ పుల్లెట్కూరు. ఈయనొక మంచి పోలీస్ ఆఫీసర్, ఎంత స్ట్రిక్ట్ అంటే చాలా స్ట్రిక్టు. అదనమాట ఈ పోలీస్ ఆఫీసర్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్కూరు గారి గురించి మీకు తెలిసినట్టయితే, అసలు ఈయన ఎవరో మీకు తెలిసినట్లయితే 0866243814 వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మనసున మనసై ప్రోగ్రాంలో. మరి ఇందాకడొక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? మీలో ఎవరికైనా లోలాకులు ఫ్రమ్ పుల్లెట్

గురుగారు, మహా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గారు తెలుసా అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించేశారు, వారికి ఎవరు తెలుసు ఏం తెలుసు అనేది. చూద్దాం ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించారన్నది. హాయ్ హలో నమస్తే సార్ అంటున్నారు. హాయ్ హలో సార్, బట్ మీ పేరు లేదు ఇక్కడ. అండ్ నెక్స్ట్ రాజోల నుంచి జయన్ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్, బట్ మన ప్రశ్నకి సమాధానం లేదండి. నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ రాకేష్ ఫ్రమ్ ముంబై నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, రైట్ ఆన్సర్తో. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అమ్లాన్కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ హాయ్ అంటున్నారు కూచిపూడి నుంచి సురేష్ బాబు, అలాంగ్ విత్ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ అన్వర్జీ అస్సలాంలేకుం అంటున్నారు. వలైకుమ్ అస్సలాం జీ. నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్తో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అన్వర్ బాయ్ అంటున్నారు. కైసా హాయ్, వలైకుమ్ అస్సలాం. పాలం పోలయ్య గారు వాళ్ళగడ్డ నుంచి, భయ్యా మన ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు భయ్యో. నెక్స్ట్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్తో. కనకారా ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి యాదవ్ నుంచి, అన్వర్ బ్రో గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రో, బట్ మన ప్రశ్నకి సమాధానం ఏది బ్రో? అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ బాయ్, హవ్ ఆర్ యూ అంటున్నారు. నేను సూపర్ భయ్యా. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్తో. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. రాంగ్ ఆన్సర్. సివి శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ పొద్దుటూరు నుంచి. అదనమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, నా అల్లుడు సినిమాలో ఆయన గెటప్ అనే డైలాగులు ఆహా మామూలుగా ఉండవండి. ఇంకెవరు, ఈజ్ అన్ అదర్ దెన్ మన బ్రహ్మానందం గారు. అదనమాట సంగతి. నెక్స్ట్ మరొక ప్రశ్న మీకోసం. బట్ ప్రశ్నలు కొంచెం ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు కదా, ఉంటాయి భయ్యా. అంతకంటే ఈజీగా ఇంకోటి ఇచ్చేస్తానమాట. అదేమిటి అంటే, అరటిపండు లంబాలంబ చాలా మంచి వంటకం అండి. ఇది ఎలా చేయాలో, అసలు ఎవరు చేశారో తెలియాలంటే ఖచ్చితంగా మీరు చెంటబ్బాయి సినిమా చూడాలి. ఇప్పటికీ చాలాసార్లు చూసుంటారు కదా. ఇంతకీ ఈ సినిమాలో, ఈ చెంటబ్బాయి సినిమాలో అరటిపండు లంబాలంబ అనే వంటకాన్ని మనందరికీ తెలియజేసినటువంటి ఆ నటి ఎవరు? ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866 243 8 14 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ, వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసున మన సైడ్ మన ఫిల్మీ గేమ్ షో ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేస్తూ, ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? అరటిపండు లంబాలంబ అనేటువంటి చాలా మంచి వంటకాన్ని ఎలా చేయాలో అనే దాని గురించి వివరంగా చంటబ్బాయి సినిమాలో వివరించినటువంటి ఆ నటి గారు ఎవరు? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిస్తే వాట్సాప్ చేసేయండి అన్నాను. మన ఫ్రెండ్స్ అయితే కనుక పంపించేశారు, ఎవరు ఏంటో చూద్దాం. కనకారావు గారు పంపించేశారు ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానూరు నుంచి తాతారావు గారు, రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి, రైట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు అలగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న గారు, రాంగ్ ఆన్సర్. ఎన్ హిమవంత్ కుమార్ గారు విజయవాడ నుంచి ఫస్ట్ ప్రశ్నకి సెకండ్ ప్రశ్నకి రెండింటికి రైట్ ఆన్సర్. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, రైట్ ఆన్సర్. నమస్కారం, నవంబర్ షాప్ మరియు మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం వచ్చేసి అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల గారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి, రైట్ ఆన్సర్. ఉప్పులూరు గ్రామం కంకిపాడు నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వరి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్తో. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్తో. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి, యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అన్వర్ సాబ్ అంటున్నారు అరటికాయ లంబాలంబా గురించి చెప్పాలనుకుంటే మా అక్కగారు బాగా చెబుతారంటూ నవ్వించేశారు అంటున్నారు నిహారిక నారాయణ, నిక్కర్ నారాయణ ఫ్రమ్ థాడిగడప సెంటర్ నుంచి అంటూ, రైట్ ఆన్సర్తో. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి యాదవ్ని మండలం నుంచి, రైట్ ఆన్సర్. నిన్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అండ్ ఆండాలు, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే శ్రీలక్ష్మి గారు. ఈవిడ చేసే క్యారెక్టర్లు ఉంటాయండి, కేవలం మనం నవ్వించడం కోసం ఎప్పుడు చూసా నవ్వుకోవచ్చండి అలాంటి క్యారెక్టర్ బెలే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మరొక ప్రశ్న, ఛత్రపతి సినిమా చూసాం కదండి మనమంతా, మన ప్రభాస్ గారిది చాలా బాగుంటుంది. ఆ సినిమాలో కమాన్ గుసగుస అంటూ మనల్ని కడుబుబ్బ నవ్వించినటువంటి ఆ కమెడియన్ గారు ఎవరు? ప్రశ్న మరొకసారి, ఛత్రపతి సినిమాలో కమాన్ గుసగుస అంటూ మనల్ని అలరించిన కమెడియన్ గారు ఎవరు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243914కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడి ఫ్రెండ్స్, మీరు తాఠ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసును మనసైడవు. ఇందాకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఛత్రపతి సినిమాలో కమాన్ గుసగుసా అంటూ మనల్ని అలరించిన కమెడియన్ ఎవరు అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరు ఎక్కడి నుంచి అంటే, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం అండ్ దేవంగ గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, కానూరు నుంచి తాతారావు గారు. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. మురళీకృష్ణ ఫ్రమ్ మైసూరు నుంచి. రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్. నన్ను నుండి శోభారాణి రంగారావు సాగర్ అనుకు ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడన నుంచి. రాంగ్ ఆన్సర్. పుట్టపాక మిర్యాల తిరుమలయ్య నాండాలు గారు. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, శివకుమార్ భువనగిరి నుంచి. రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. అన్వర్ చెయ్యి, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు ఛత్రపతి సినిమాలో కమాన్ గుసగుసా అనేదానికి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్తో. అండ్ నెక్స్ట్, శివకుమార్ పద్మ రితీష్ అన్విత బోడుప్పల్ నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ ఆర్చే గారు అంటున్నారు మల్లేశ్వర శాంభవి జగదీశ్వర్ అనుకో ఫ్యామిలీ ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. రైట్ ఆన్సర్తో. అంతాదు పరి పాలం పోలయ్య గారు అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అనుకో ఫ్యామిలీ గారు. రైట్ ఆన్సర్. కాదండి, రాంగ్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అనుకో ఫ్యామిలీ పంపించేశారు నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి. రైట్ ఆన్సర్ని. అండ్ నెక్స్ట్, కనకారావు గారు. రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, మన వేణుమాధవ్ గారు. ఈయన ఏ క్యారెక్టర్ చేసినా కానీ స్పెషల్గా ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుందండి. అదేంటో కానీ ఏదేమైనా కానీ ఇదండి ఈనట మన ఈ మనసును మనసై. మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే ఈనాటికి బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం. డ్యూవెట్ డ్యూవెట్ లవ్. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ వారిని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రేపు సాయంత్రం 4:30 దర్శించుకుంటారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ నుంచి ఈరోజు ఇంద్రకీలాద్రికి సీఎం భద్రతా సిబ్బంది చేరుకున్నారు. అనంతరం విజయ్ విజయవాడ ఉత్సవ్ 2.0 సందర్శిస్తారు. నవంబర్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచన ఉందని, రిజర్వేషన్లను చట్ట ప్రకారం ఖరారు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయిస్తారని, బీసీ రిజర్వేషన్లను రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఆధారంగా నిర్ణయిస్తారని మంత్రి వివరించారు. 2027 జూన్ నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సంపూర్ణంగా పూర్తి చేసి నెల్లూరును దోమలు లేని నగరంగా మారుస్తామని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ సీఎస్ఆర్ నిధుల నుంచి పాలకొల్లులో 365 మంది దివ్యాంగులకు 1.10 కోట్ల విలువైన సహాయక ఉపకరణాలను రేపు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో సుమారు 250 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టి 65% పైగా అభివృద్ది సాధించామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డులలో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా 200 మున్సిపల్ విద్యుత్ సిబ్బందికి రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి నూతన వస్త్రాలను బహూకరించి సన్మానించారు. అత్తిలిలో 1.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన డయాలసిస్ కేంద్రాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఉచితంగా విద్యుత్ను పొందాలని విజయనగరం సంయుక్త కలెక్టర్ ఎస్ సేధు మాధవన్ పిలుపునిచ్చారు. ఈ సాయంత్రం నిర్వహించిన సేవాసేతు అభియాన్ కార్యక్రమం ద్వారా పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెం మండలం పెద్దతాడేపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై రైతులకు జేసీ కల్పశ్రీ వివరిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ధాన్యం నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే విధానం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 8:05. మరి ఈ టైంలో మనమంతా జ్యూవెట్ జ్యూవెట్ అంటూ బ్యూటిఫుల్ జ్యూయిట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ జ్యూవెట్ జ్యూవెట్ని. ఆకాశం ఎంత ఎత్తునున్నా కూడా వర్షించే వానచినుకులు మాత్రం చేరాల్సింది ఈ నేలపైనే. అలాగే ఆ మనసుకి ఎంత కళ్ళం వేసి భద్రపరిచినా కూడా అది చేరవలసిన మాత్రం చివరకు దానికి నచ్చిన ఇంకో మనసు దగ్గరకే. ఇదంతా ప్రేమ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా అనుకుంటున్నారేమో, కానీ ప్రతి ప్రేమలోనూ ఉండేది ఇదే భావమే. ఇదంతా ఏంటో తెలియాలి అంటే కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీ నుంచి ఈ మెలోడియస్ ట్యూట్ మీరు వినాల్సిందే.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. మనసులో తాగి ఉన్న భావనే కదా కళ్ళల్లో కూడా కనిపించేది. పెదాల నుండి ఎంత మాత్రమూ కాదన్నా కూడా ఆ మనసు లోపల మాత్రం నువ్వే నేను, నేనే నీవైపోతాను అనే భావన చాలా బలంగా దాగి ఉన్నప్పుడు దాన్ని ఆపడం ఎలా, కనబడకుండా దాచేదెలా? ఇటువంటి భావనే ఈ ప్రేమికుల మధ్యన కూడా ఉంది. అదేంటో తెలియాలి అంటే కలేజా చిత్రం నుంచి ఈ మెలోడియస్ డ్యూట్ని వినాల్సిందే.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. వార్తల వివరాలు. సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్దమని తెలిపారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేస్తూ,
2: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी, कोई भी, चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का, कोई भी है, भारत का हर नागरिक का उसका अधिकार है, वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
1: యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ 140 కోట్ల జనాభా కలిగిన భారత్లో యువత అధికంగా ఉందని గుర్తు చేశారు. అనేక దేశాలు వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుండగా భారత్లో సగటు వయసు 30 ఏళ్లలోపే ఉందన్నారు. రాబోయే 3 దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
3: To demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I have a young population. My average age is below 30 years. For the next 30 years, I'll remain below 30. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 23 years up to 2047. Let's put the two numbers side by side and then realize.
1: ఇదిలా ఉండగా 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $30 trillion స్థాయికి చేరుకుంటుందనే నమ్మకాన్ని కూడా కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ

0: లోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జంతర్ మంతర్ను నిరసనలు తెలిపే ప్రదేశం నుండి డీనోటిఫై చేస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి 3 ప్రదేశాలను గుర్తించామని ఆయన వెల్లడించారు. అవి రామ్లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్గా తెలిపారు. ఇక నుంచి ఆ 3 ప్రాంతాల్లోనే ఆందోళనలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేరువేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేస్తామని తెలిపారు. జపాన్లో ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన 3 సేవలకు చెందిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ క్రీడాకారులు 6 స్వర్ణ పతకాలు, 11 రజత పతకాలు, 10 కాంస్య పతకాలు గెలుచుకుని భారతదేశం మొత్తం 85 పతకాలు సాధించి 4 స్థానంలో నిలిపారు. క్రీడాకారుల క్రమశిక్షణ, కృషి, జట్టు స్ఫూర్తిని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసించారు. క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో మిషన్ ఒలింపిక్ వింగ్, కోచ్లు, సహాయక సిబ్బందిని కూడా ఆయన అభినందించారు.
1: एक मेडल के पीछे बहुत सारी कहानियां होती हैं, बहुत सारे संघर्ष भी होते हैं. कितनी कठिनाइयों का आपको सामना करना पड़ता है, फिर भी आपका हौसला, आपका जज्बा बराबर बुलंद रहता है. आपके पूरे संघर्ष के पीछे आपके कोच की भी बहुत महत्वपूर्ण भूमिका है. आपके सपोर्ट स्टाफ, आपके फिजियो और जो न्यूट्रिशनिस्ट हैं और परिवार, सभी का योगदान है. मैं उन सभी का आज अपनी तरफ से अभिनंदन करता हूं.
0: దేశీయ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అహ్మదాబాద్లోని వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడలు 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, గుజరాత్ ప్రభుత్వ సహకారంతో ఈ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు సుస్థిరమైన క్రీడా వ్యవస్థను రూపొందిస్తున్నాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ స్మారక పురస్కారం రాబర్ట్ ఈహాల్, మైకెల్ వుడ్ఫోర్డ్లకు లభించింది. స్థూల ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వారు చేసిన పరిశోధనలకు ఈ పురస్కారం ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే విధానాలను మరింత సమర్థంగా రూపొందించేందుకు ఆర్థిక నమూనాలను పునర్నిర్మించవచ్చని ఈ ఇద్దరు పరిశోధకులు నిరూపించారు. ద్రవ్యోల్బణం, ఉత్పత్తి, వినియోగం వంటి స్థూల ఆర్థిక అంశాల మధ్య గణాంక సంబంధాల ఆధారంగా మాత్రమే నమూనాలను రూపొందించకుండా సూక్ష్మ ఆర్థిక శాస్త్ర పునాదులపై వాటిని నిర్మించడంపై వీరు దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆయుధాలు, సాంకేతికత పరికరాలు వంటి అన్ని రంగాలలో స్వావలంబన, ఆధునీకరణ సాధించడంపై దృష్టి సారించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత సైన్యం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, భారతదేశం తన రక్షణ అవసరాలలో గణనీయమైన వాటాను దేశీయంగానే తయారు చేస్తోందని తెలిపారు. సైనికులకు మంచి ఆహారం, సరైన పరికరాలు, నాణ్యమైన శిక్షణ, తగిన సౌకర్యాలు కల్పించడం వంటివి వారి మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత్ యూకే సంయుక్త ఆర్థిక వాణిజ్య కమిటీ జెట్కో 16వ సమావేశం సందర్భంగా జెట్కో బిజినెస్ ప్లేనరీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, నిరంతర సంప్రదింపులు, పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు, మెరుగైన సహకారం ద్వారా భారత్ యూకే ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇది ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ ద్వారా లభించిన అవకాశాలను విస్తృత వాణిజ్యం, పెట్టుబడులు, భాగస్వామ్యాలు, ఉద్యోగ కల్పనగా మలుచుకోవాలని భారత్, యునైటెడ్ కింగ్డమ్లోని వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని ఆసుపత్రుల్లో అందించే సేవలు, సౌకర్యాలకు వసూలు చేసే ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. చికిత్సకు ముందే రోగులకు వారి వైద్య ఖర్చులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, రోగుల అవసరాలకు అనుగుణంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ఈ విధానం బలపరుస్తుందన్నారు. ఆర్థికాభివృద్దిని పర్యావరణ భద్రతతో అనుసంధానించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సూచించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారుల కోసం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ,

భారతదేశ అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ వారసత్వాన్ని పరిరక్షించడంలో అధికారుల కృషిని అభినందించారు. పౌర భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా వన్యప్రాణుల పరిరక్షణ, అటవీ వృక్ష విస్తీర్ణాన్ని పెంచడం, చిత్తడి నేలల పరిరక్షణ, ప్రకృతి దృశ్యాల పునరుద్ధరణలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి ప్రముఖంగా

పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా రాబోయే 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర ద్వీపకల్పం, అలాగే ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు మరింతగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సీఎస్ఎల్ నిర్మించిన 3వ జలాంతర్గామి ఐఎన్ఎస్ మంగ్రోల్ను భారత నౌకాదళం ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈరోజు ప్రారంభించింది. ఈ స్వదేశీ యుద్ద నౌక తీర ప్రాంత నిస్సార జలాల్లో జలాంతర్గామి ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నౌకాదళ సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సుప్రీంకోర్టు తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. యువత నూతన ఆలోచనలతో దేశ అభివృద్ధికి దోహదపడాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిర్దేశిత నిరసన స్థలం జాబితా నుండి తొలగించినట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ తెలిపారు. ఆసియా క్రీడల్లో 27 పతకాలు సాధించిన క్రీడాకారులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్ లవ్. చిలిపిగా పడే ఆ గొడవల్లోనే చాలా ప్రేమ ఉంటుంది. ఇష్టంగా పడే ఆ చిన్ని తగాదాల్లోనే ఎన్నో ప్రేమ కథలకు తలిమలుపుగా మారుతూ ఉంటుంది. అటువంటి ప్రేమ కథలు ఎన్నో ఎన్నెన్నో. ఆ ప్రేమ కథల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పడం కన్నా ఒక పాటగా వింటే చాలా బాగుంటుంది. అందుకే వానా మూవీ నుంచి ఈ మెలోడియస్ సాంగ్ మీకోసం

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ఎప్పుడూ గడిచిన కాలమే చాలా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి గడిచిన ఆ క్షణం ఎప్పుడో కరిగిపోయింది. ఆ వాస్తవం నుంచి మనం బయటికి వచ్చి ఈనాటి ఈ క్షణాన్ని ఆస్వాదిస్తేనే ఈ క్షణం కూడా గడిచిన క్షణం కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. నేనేదో మీకు సూక్తి చెప్తున్నాను అనుకుంటున్నారేమో, కాదండి. ఒక ప్రేమికుడు ఒక ప్రేయసికి తన ప్రేమని చాలా జాగ్రత్తగా ఎంత మధురంగా చెబుతున్నాడో తెలియాలి అంటే ఒక్కడో చిత్రం నుంచి ఈ మెలోడియస్ సాంగ్ను వినాల్సిందే.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన

0: మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ్ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ్ భారతి ట్యూన్ చేయి.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:04 కావస్తుంది. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీ ముత్తు మరియు ప్రేమికుడు. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అంగా కోరిందమ్మ మోజు. వచ్చాక వయస్సు వద్దంటే ఓయస్సు, బుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగ్గసు. ఊ పందుకుంటా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 10:04. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు అత్తగారు, కొత్త కొడలు మరియు భాగ్యరేఖ. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకు సరాబోతున్న గీతాలు భార్యాభర్తలు మరియు ప్రేమలేఖలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాకాలి కార్యక్రమంలో.

0: and recessions. And that is the end of this news bulletin.
1: సమయం 11:10. మీరంతా ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై గల ఈనాటి మా ఈ కార్యక్రమంలో వింటూ ఆనందించారు కదూ. మరలా తిరిగి రేపు ఉదయం 5:55 మా మిత్రులు వచ్చి ఇదే విధంగా మిమ్మల్ని అలరిస్తారు. అంతవరకు మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ అన్వర్. బాయ్ బాయ్, గుడ్ నైట్, శుభరాత్రి.